మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో 6:11 అవుతుంది టైం. నేను మీ ఆర్జే చంద్రిక.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మాటైనా

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. స్టూడియో క్లాక్లో సమయం 6:32 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి ఈరోజు క్షేత్రదర్శినిలో మనం వెళ్ళబోతున్న ప్రదేశం షిరిడి. షిరిడిలో బాబా గుడి అంటే మొదట మనసుకొచ్చే భావన ఎంతో మనశ్శాంతి, ఎంతో ఆనందం. అక్కడ ఒక సెన్స్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ పీస్ ఉంటుంది. బాబా గురించి ఆలోచిస్తే ముందు అదే గుర్తొస్తుంది. రాజభోగాలు, ఎంతో పెద్ద పెద్ద అలంకారాలు అవన్నీ లేకపోయినా ఆయనను చూస్తే మాత్రం అలా కళ్ళ ఆర్పకుండా ఎంతసేపు అయినా చూస్తూనే నిలిచిపోతాం. షిరిడిలో బాబా ఒక మస్జిద్లో ఉండేవారట. దాని పేరు ద్వారకామయ్య. అది కూడా ఎంత అందమైన విషయం చూడండి. హిందూ ముస్లిం మధ్యన ప్రేమ సమన్వయం ఎప్పుడు ఉండాలి అనే దానికి బాబా జీవితం నిదర్శనం. ఆయన ఒక మాట ఎప్పుడు చెప్పేవారట, సబ్కా మాలిక్ ఏక్. మనుషుల మధ్య భేదాలు మనమే క్రియేట్ చేస్తూ ఉంటాం, దైవం ఎప్పుడూ చేయదు అనేదే బాబా తత్వం. మరి అంత అద్భుతమైన విషయాన్ని చెప్పినందుకు ఆయనని ఎంతోమంది కొలిచి మనసులో పెట్టుకొని షిరిడీకి ప్రతిరోజు లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. మరి షిరిడీ క్షేత్రం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

0: తప్ప ఈ సృష్టిలో ఇంకెవరికి దండం పెట్టను. నన్ను వదిలే దాసుగాను.
1: నా మాట వినండి, ఒక్కసారి బాబాను దర్శించుకోండి, మీకే తెలుస్తుంది. రండి, బురిడీ బాబాలు వేరు, ఈ షిరిడీ బాబా వేరు. నేను చెప్తున్నాను, రండి.
0: దాసుగాను.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:43 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. షిరిడీకి వెళ్ళిన వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఫీలింగ్ ఉంటుంది, అది మనసులో ఉండే ఓ ప్రశాంతత. బాబా దగ్గర విభూతి చాలా ప్రత్యేకమైనది. ఆ విభూతిని బాబా ప్రసాదంలాగా ఇస్తారు, కానీ దాంట్లో చాలా అర్థం ఉంది. శరీరం అనేది టెంపరీ, అహంకారాలకి ఏదో నేనే గొప్ప అన్న ఆహానికి మనమే అందరికన్నా బెటర్ అన్న ఒక ఫీలింగ్లో మన చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువ చేసి చూడడమే కాకుండా మనలో ఒక రకమైన అహంకారం పెరిగిపోతుంటుంది. కానీ విభూతి అనేది ఎండ్ ఆఫ్ ది డే అంతా టెంపరీ, శరీరం టెంపరీ, అండ్ మనం ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ఏదో ఒక విధంగా వి షుడ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ, వి షుడ్ బీ కైండ్ అండ్ వి షుడ్ హెల్ప్ అదర్స్ అలాంగ్ విత్ అస్ గ్రోయింగ్ అప్. ఇదే కాకుండా చాలా సింపుల్గా మనం ఇక్కడ

ప్రపంచంలోకి రావడం ఒక కారణం వల్ల వస్తాము, ఆ కారణం పూర్తవగానే దెర్ ఇస్ నెక్స్ట్, రైట్? ఇట్స్ లైక్ గోయింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్. అలాంటిది మనం మన మనసులో పెట్టుకుని ముందుకు సాగితే ఈ మటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి కొంచెం డిస్కనెక్ట్ అయ్యి కాస్త ప్రపంచంలో ఉన్న ఆనందాలని, సంతోషాన్ని, ప్రశాంతతని పొందగలము అన్నట్టు. ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి FM 101.9 MHz పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:58 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. సాధారణంగా మనం టెంపుల్కి వెళ్తే కష్టాలు తీరిపోతాయి అంటారు. దీని గురించి ఆలోచిస్తే నాకు అనిపించే ఒక విషయం ఏంటి అంటే, గుడికి వెళ్ళినంత మాత్రాన కష్టాలు తీరిపోతాయా, ఏమో తీరిపోతాయేమో. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఒక సెన్స్ ఆఫ్ పీస్ ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ, పీస్ ఆఫ్ మైండ్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్. దానివల్ల కష్టాలు ఇలా మిరాకులస్గా ఏదో మ్యాజిక్ చేసినట్టు తీరిపోకపోయినా మనకి కష్టాలని బాధల్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వల్ల మనం చిన్న కష్టాలైనా పెద్ద కష్టాలైనా సరే, దిస్ ఇస్ ద సిట్యువేషన్, ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. మేబీ దట్ ఇస్ వాట్ ఫేత్ ఇస్ ఆల్ అబౌట్. నా వల్ల జరిగినంత నేను చేస్తాను, ఆ పైన నీదే భారం అనేది మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. అండ్ దట్ ఐ థింక్ ఇస్ ద హోల్ పాయింట్ కదా. మన వల్ల జరిగినంత వరకు, మనకు కుదిరినంత వరకు షుడ్ మేక్ ష్యూర్ దట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ వీ మేక్ ష్యూర్ దట్ వీఆర్ నాట్ స్టక్ ఇన్ వన్ ప్లేస్. అలా ఉండిపోకుండా ముందుకు సాగుతూ ఆ పైనుంచి ఏమైనా కొద్దిగా హెల్ప్ కావాలన్నా, కొంచెం ధైర్యం కావాలి అన్నా, టు లుక్ టువర్డ్స్ యువర్ ఫేత్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఇన్ హోల్ కాన్సెప్ట్. ఇంకో అందమైన పాట మీకోసం.

ఏమి అడగవు, ఎందుకు అడగవు, ఏది దాయవు, ఎవరిని దోచవు, అన్ని భరించి సకల పాపముల హరించి బాధలు సహించి మా బాధల సంహరించి ఆదుకునే సాయి శరణం నువ్వే శరణ్యం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:13 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. హెల్త్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫిజికల్ వెల్బీయింగ్. ఎనీ బ్యాక్ పెయిన్ లేకపోతే ఒంట్లో బాగుండకపోవడం కానివ్వండి, ఇమ్యూనిటీ కానివ్వండి, ఇవన్నీ ఫస్ట్ గుర్తొస్తాయి. కానీ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పేస్ ఆఫ్ హెల్త్ ఇస్ ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మనం ఫిజికల్ హెల్త్ కోసం ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం, రైట్? లైక్ జిమ్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే యోగా చేయడం కానివ్వండి, జాగ్స్కి వెళ్ళడం, రన్నింగ్కి వెళ్ళడం, పిలాటీస్కి వెళ్ళడం, ఇలా దెర్ ఆర్ సో మెనీ అవెన్యూస్ టు మెయింటైన్ ఫిజికల్ హెల్త్ అండ్ ఆల్సో సో మెనీ స్పేసెస్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్, లైక్ హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్స్, ఎక్సెట్రా. కానీ చాలామంది ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేసి మెంటల్ హెల్త్ని అలా ఒక చిన్న సైడ్ ట్రాక్లో పట్టేస్తూ ఉంటారు, విచ్ మైట్ నాట్ బీ ద బెస్ట్ ఐడియా, రైట్? సమ్టైమ్స్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ అ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ టు హ్యావ్ అ బెటర్

mental health. Marie, how do you set that tone? It is to have a clarity of thought. It is to have a clarity of state of mind. మరి మెంటల్ హెల్త్ గురించి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి FM 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:35 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మనము చాలా రెగ్యులర్గా వినే ఒక ఫ్రేజ్, మైండ్ సెట్ మార్చుకోవాలి. అసలు మైండ్ సెట్ అంటే ఏంటి? మనము దీన్ని ఎలా మార్చుకుంటాము? ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చినట్టు అలా ట్యూన్ చేసుకొని సెట్ చేసుకోవడానికి కుదరదు కదా. ఎప్పుడూ చాలామంది అంటూనే ఉంటారు, కానీ సింపుల్గా చెప్పాలి అంటే మైండ్ సెట్ అనేది మనకున్న పర్సెప్షన్, మనకున్న ఒక ధోరణి, లైఫ్లో జరిగే విషయాల్ని మనం ఎలా చూస్తాము, ఎలా రిసీవ్ చేసుకుంటాము అనేది అంతా కలగలిపి ఒక చిన్న బాక్స్లో పెడితే అది మన మైండ్ సెట్ అవుతుందన్నమాట. ఒక సిచ్యువేషన్లో ఇద్దరిని ఉంచితే ఇట్ ఈస్ నాట్ ఎ రూల్ దట్ ఇద్దరు ఒకటేలాగా రియాక్ట్ అవుతారని. ఒకరు దానిలో ప్రాబ్లం చూస్తే ఇంకొకళ్ళు దాంట్లో ఒక లెసన్ నేర్చుకుంటారేమో. అదే మైండ్ సెట్ డిఫరెన్స్. మరి హెల్తీ మైండ్ సెట్ అంటే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా జాలీగా, అసలు నా జీవితంలో కష్టాలే లేవు, అందరికన్నా నేనే హ్యాపీగా ఉన్నాను అని బయటకు కనిపిస్తూ ఉండడం అనే కాదు. బ్యాడ్ డేస్ వచ్చినా, కష్టాలు వచ్చినా అందులో కూడా ఇది టెంపరరీ, ఆనందం కూడా టెంపరరీ, సాడ్నెస్ కూడా టెంపరరీ, రెండూ ఈక్వల్గా రిసీవ్ చేసుకుని రెండిట్లోనూ ఇప్పుడు ఆనందం, సంతోషం, ఐశ్వర్యం రాగానే పొంగిపోయి, బాధ రాగానే కృంగిపోతే మరి ముందుకెళ్ళలేం కదా. సిమిలర్లీ మన మైండ్ సెట్ బట్టి మనం ఇవన్నీ పర్సీవ్ చేసుకుంటామంట. అండ్ వన్ గ్రేట్ థింగ్ అబౌట్ ఇట్ ఇస్ మనం మన మైండ్ సెట్ని ట్రైన్ చేసుకుని కాన్షియస్గా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతిరోజు మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, లిస్ట్ ఆఫ్ చోర్స్ అండ్ టు డూ లిస్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కొంచెం తక్కువ స్ట్రెస్ తోటి చేసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా, వాళ్ళతో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి తెలుసుకుని ముందుకెళ్తూ ఉండొచ్చు. మరి మైండ్ సెట్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై హెల్తీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:52 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మనము ఎప్పుడన్నా తీగలాగా అల్లుకునే మొక్కలు తీసుకొస్తే ఇంటికి, దాన్ని ఒక సపోర్ట్ దగ్గర పెట్టి జాగ్రత్తగా అలా తీగ ఎటు పాకుతోందో దాన్ని బట్టి దానికి ఒక సపోర్ట్ అందిస్తూ చిన్న స్టిక్స్తో కానివ్వండి, బాల్కనీ గ్రిల్కి కానివ్వండి, అలా మెల్లగా వి విల్ ట్రెయిన్ ద ట్రెయిల్. అది మనకి ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా అది మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది ఆలోచించి దాని ప్రకారం ప్లాన్ చేసుకుని దాన్ని అటువైపు ట్రైన్ చేస్తాం. సో మెల్లగా దాన్ని తీసుకెళ్ళి అటువైపు కట్టడమో, చిన్న ముడి వేయడమో, లేకపోతే దానికి ఆ డైరెక్షన్లో ఒక సపోర్ట్ ఇవ్వడమో. మన మైండ్ కూడా అంతే. కొన్నిసార్లు సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువ చేసుకుంటాం, చిన్న విషయానికి పెద్ద విషయానికి. అసలు మన గురించి మనము చాలా రూడ్, నెగటివ్ టర్మ్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఓ ఐ వాస్ సో స్టూపిడ్ టు థింక్ దిస్, ఓ హౌ కెన్ ఐ ఈవెన్ డూ దిస్, ఇలా ఎలా చేయగలుగుతాను, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇది అది, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. వైల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కొన్నిసార్లు టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ క్రిటిసిజం క్యాన్ హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. వరల్డ్ అవుట్ సైడ్ ఇస్ ఆల్వేస్ ఆల్రెడీ అ వెరీ టఫ్ ప్లేస్ టు బీ ఇన్. కాబట్టి కొన్నిసార్లు యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ యువర్ సెల్ఫ్ దట్ కైండ్నెస్ దట్ యూ సీక్ ఫ్రమ్ అవుట్ సైడ్. వేరే వాళ్ళ దగ్గర నుంచి వ్యాలిడేషన్ కానివ్వండి, అప్రిసియేషన్ కానివ్వండి, ఇది మనము ఇట్స్ అ వెరీ హ్యూమన్ థింగ్ టు సీక్, రైట్? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనిపించుకోవడం అయినా, గుడ్ జాబ్ అనిపించుకోవడం అన్నా, లుక్ హూస్ ద క్లెవర్ వన్ అనిపించుకోవడం అన్నా, ఇవన్నీ చాలా నార్మల్ హ్యూమన్ క్రేవింగ్స్ కదా. అండ్ ఐడియలీ ఆల్ ఆఫ్ దిస్ షుడ్ బీ ఇన్ ఆర్ యూనో విసినిటీ. కానీ బయట నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే వ్యాలిడేషన్ మీద మనకి ఆల్మోస్ట్ నన్ కంట్రోల్ ఉంటుంది. కానీ ద వే యూ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ద వే యూ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ యువర్ సెల్ఫ్, కొన్నిసార్లు మనం చేసే విషయాలు ఆ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ జరిగిపోయిన తర్వాత మనకే నచ్చకపోవచ్చు. నేను అలా ఎందుకు

బిహేవ్ చేశానో అని క్వశ్చన్ చేసుకోవడం తప్పు కాదు, కానీ కొన్నిసార్లు టు బీ టూ సెల్ఫ్ క్రిటికల్ క్యాన్ లీడ్ టు నెగటివ్ థాట్స్ అండ్ ఇంపాక్ట్స్ ఆన్ అవర్ ఓన్ మైండ్ సెట్. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ టూల్ టు బీ ఏబుల్ టు గివ్ యువర్ సెల్ఫ్ ది అఫర్మేషన్ అండ్ ది అప్రిసియేషన్ దట్ యూ సీక్. కాబట్టి ఈసారి అలా పొరపాటున పప్పులో కాలేస్తే కొంచెం కైండ్గా, పర్లేదు, దిస్ ఈజ్ అ లెర్నింగ్, ఇట్స్ అ పర్స్పెక్టివ్ టు బీ అట్, అండ్ నెక్స్ట్ టైం నుంచి ఐల్ బీ బెటర్ ఎట్ దిస్ అనుకోవడం. ఇలాంటివి చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటే మూవింగ్ ఫార్వర్డ్ వీ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ హెల్త్ అండ్ అవర్ మైండ్ సెట్. ఇంకో మంచి పాట మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు అవసరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటుగా ఘన వ్యర్థ నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని, అనుకూలమైన తేదీ త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ త్యాగం, దాతృత్వం, విశ్వాసం, మానవత్వం వంటి గొప్ప విలువలు గుర్తు చేస్తుందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మహిళా సంఘాలకు తక్కువ ధరకు భూములు కేటాయించి సాంకేతిక సహకారం అందిస్తూ సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనివేళలు ఉదయం 9:30 నుంచి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో భూముల విలువలు వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరించాలని రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులు మంత్రి ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లోక్లో టైం 8:04 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక.

నా చిన్నతమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in. మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:37 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి హైదరాబాద్లో వీక్ డేస్లో ఏం చేయొచ్చు? ఆఫీస్లో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చక్కగా రేడియో వినొచ్చు. కానీ దాంతోపాటు అలా ఈవినింగ్ సరదాగా ఫ్రెండ్స్ని కలిసి మంచి కాఫీ తాగొచ్చు. మన సిటీలో ఎన్నో క్యాఫేస్, ఎన్నో బ్యూటిఫుల్ చిన్న క్యాఫేస్, కాన్సెప్ట్ క్యాఫేస్ అని ఎన్నో వస్తూ ఉన్నాయి. సో మీ నియరెస్ట్ క్యాఫే ఏంటో చూసి ఈరోజు వెళ్ళి ఒక చక్కటి చిక్కటి కాఫీ ట్రై చేసేయండి. అండ్ సమ్మర్స్లో కాఫీ ఏంటమ్మా ఇంత వేడిలో అంటే, ఐస్డ్ కాఫీస్ ఉంటాయి, సో మెనీ కోల్డ్ బ్రూస్ ఉంటాయి. సో కాఫీ అనేది ప్రతిసారి ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీయే కాకుండా సిటీలో ఉన్న కొత్త కాన్సెప్ట్ కాఫీస్ అన్ని ట్రై చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మరి ఇంకొన్ని మంచి పాటలు వినాలి అంటే మీరు యూ నీడ్ టు స్టే ట్యూన్ టు 101.9 ఫైవ్. అండ్ ఓ చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:44 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమయ్యే టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా, అందులో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు.

హైదరాబాద్లో పేదల సొంతింటికలు నెరవేర్చేందుకు ప్రభుత్వం 24 నియోజకవర్గాల్లో తొలివిడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నాంపల్లి, మలక్పేట్, బహదూర్పురి నియోజకవర్గాల్లో నిన్న పర్యటించారు. అర్హులైన అందరికీ సొంతిల్లు అందించడమే లక్ష్యంగా యుద్ద ప్రాతిపదికన స్థలాల సేకరణ చేపట్టి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని, దశల వారీగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. నిన్న మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోకట్పల్లి నియోజకవర్గంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంత్రి పంపిణీ చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రంలో దేవాలయాలు ఒక్కొక్కటిగా అభివృద్ది చేసుకుంటూ తెలంగాణను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి సురేఖ స్పష్టం చేశారు. నర్సింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా రాష్ట్రంలో నర్సింగ్ విద్యను బలోపేతం చేయాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధికారులను ఆదేశించారు. జీఎన్ఎం విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభించేలా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రేషన్, రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్, పీడీఎస్గా పిలిచే ఈ సమగ్ర పథకం 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:04 అవుతుంది.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశాయి ఊసులకు ఆట విడుపు లేదు లేదు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:21 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి నార్మల్గా జనరల్గా మనం పాటలు పాడుతుంటే, పాటలు వింటుంటే వెంటనే మనకి బాగా ఇష్టమైన పాట అనుకోండి, లిరిక్స్ గుర్తుంటే మనసులోంచి, లేకపోతే అలా ఫోన్ ఓపెన్ చేసి లిరిక్స్ వెతుక్కుని పాడుతూ ఉంటాం. మరి మన ముక్కులం పాడుకుంటేనే ఇట్ ఇస్ సచ్ అ వైబ్ కదా. లైక్ మన ఫేవరెట్ సాంగ్స్ అవనివ్వండి, రెట్రో బీట్స్ కానివ్వండి, లేటెస్ట్ నంబర్స్ అవనివ్వండి, చార్ట్ బస్టర్స్, ఆల్ ఆఫ్ దీస్ సాంగ్స్, వెన్ వీ లిసన్ టు ది సాంగ్స్ అండ్ వీ సింగ్ దీస్ సాంగ్స్ మనకి లైక్ వీ ఫీల్ సో అలైవ్. అలాంటిది మీరు మీ ఫ్రెండ్స్తో కూర్చొని పాటలని పాడుతూ ఒక సెట్ లిస్ట్ అనుకుని ఆ లిరిక్స్ చూసుకొని పాడుకుంటే దట్ విల్ బీ సచ్ అ వైబ్ కదా. మరి మన హైదరాబాద్లో వీకెండ్ వచ్చింది అంటే ఎక్కడో ఒక దగ్గర మీరు కానీ ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తే మంచి జామింగ్ సెషన్స్ దొరకక తప్పు. సో ఈ వీకెండ్ మీ దగ్గరలో ఆర్ సిటీలో ఎక్కడ జామింగ్ సెషన్స్ జరుగుతున్నాయో చెక్ చేసి తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ ఫన్ సింగింగ్ బై యువర్ సెల్ఫ్, టు సింగ్ విత్ అ గ్రూప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ స్ట్రేంజర్స్ ఇస్ ఆల్వేస్ అ గ్రేట్ ఐడియా. మరి సిటీలో జామింగ్ సెషన్స్ అనగానే సమ్ పీపుల్ మైట్ బి అవేర్, సమ్ పీపుల్ మైట్ నాట్ బి. ఫార్మాట్ జనరలీ ఏంటి అంటే యూ విల్ హ్యావ్ అ లీడ్ సింగర్ హూ విల్ బి క్యూయింగ్ యూ. వాళ్ళు యూనో లిరిక్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో ఎంచక్క వెళ్ళి ఆ సెలెక్టెడ్ సాంగ్స్కి లిరిక్స్ అలా చేతిలో పట్టుకొని చక్కగా పాడేసుకోవచ్చు. సో ఇట్స్ అ వండర్ఫుల్ గ్రూప్ యాక్టివిటీ. సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీతో కానివ్వండి, ఈ వీకెండ్ తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఇంకో చక్కటి పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:35 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి జనరలీ చాలామంది మనకు సజెస్ట్ చేసేది ఏంటి, సెల్ఫ్ కేర్. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ మైండ్, యువర్ బాడీ, జస్ట్ ద వే యూ ఫీల్, రైట్? కానీ చాలాసార్లు టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ మనం ఎక్కడో చిన్న గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే ఈరోజు అనుకున్న పనులు అవ్వవేమో, ఎవరో ఫ్రెండ్ని కలుస్తానన్నాను మరి కలవకుండా అంటే బాగోదేమో, నలుగురు ఏమనుకుంటారు నేను ఈ పని చేస్తే ఆర్ చేయకపోతే, ఇలా మనకి మనము ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటాం. ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల మెల్లగా సాగుతూ ఉండగా జీవితం అలా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఇట్స్ ఓకే టు టేక్ అ బ్రేక్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇండీడ్. మనము వారమంతా కష్టపడి పనిచేసి, యూనో, బీట్ ఇంట్లో పని కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళి, స్కూల్స్, కాలేజెస్, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్, ఆర్ మైండ్ అండ్ బాడీ నీడ్స్ అ బ్రేక్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. లేదు మీరు నేను స్ట్రాంగ్, నా వల్ల అవుతుంది, నాకు బ్రేక్ అవసరం లేదు

అని మీకు మీరు ప్రూవ్ చేసుకోవడానికన్నా, ప్రపంచానికి ప్రూవ్ చేయడానికన్నా అలా నాన్ స్టాప్గా బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తూ ఉంటే దట్ విల్ కాజ్ సంథింగ్ కాల్డ్ బర్న్ అవుట్. వన్స్ యు ఆర్ బర్న్ట్ అవుట్ మీకు ఇంకా నీరసం, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అలా పెరిగిపోయి ఇట్ విల్ జస్ట్ మేక్ యువర్ వర్క్ ఆల్సో వెరీ ఇన్ఎఫిషియంట్. సో నెక్స్ట్ టైం బ్రేక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు, ఎక్కడో ఏదో ఆబ్లిగేషన్ ఉంది అని ఆలోచించడం మానేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ దట్ బ్రేక్. ఇంకో చక్కటి పాట మీకోసం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:56 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి ఇందాకటి వరకు మనము వీకెండ్స్లో ఏం చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. ఈరోజు మోస్ట్ ఆఫ్ టైంకి హాలిడే ఉంది కాబట్టి

it is very important to get some rest, get a break. So break anagane meeru em anukuntaru, family tho time spend cheyadam, lekapothe friends tho bayatiki velladam, lekapothe you know movie chudadam kanivandi, parks ki velladam kanivandi, a lot of events that are happening in the city. But sometimes it is also okay to take a break and stay in. English lo it is called homebody. Being a homebody antaru ante intlo undadam and you know finding things to do in your own house. Deeni valla okati traffic congestion tagutundi, bayata ekkuva traffic perigipokunda. If like regularly weekends lo meeru evening bayataki vacharu ante ala aragantha తప్పిమని వెళ్ళిపోతుంది ట్రాఫిక్లోనే, అరగంట గంట దానికన్నా ఎక్కువ అన్న అతిశయోక్తి కాదు. ట్రాఫిక్తో పాటు పెరిగే పొల్యూషన్ కూడా ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు బీ మైండ్ఫుల్ అబౌట్. సో ప్లాన్ లైక్ అ మూవీ నైట్ ఆర్ యునో అ డిన్నర్ డేట్ అట్ యువర్ స్పేస్ సెల్ఫ్. మీ ఫ్యామిలీకి ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంటే అది వండి పెట్టండి, లేకపోతే అందరూ కలిసి ఒక బుక్ పిక్ చేసుకొని చదివి దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఇలా దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. సో ఫైండ్ వాట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ డూ దాట్ వైల్ గెటింగ్ ఎనఫ్ రెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. మరి ఇంకొన్ని కబుర్లు, ఇంకొన్ని పాటలు అన్నీ వినేయడానికి, చెప్పడానికి నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తాను. ఫర్ టుడే ఐఎమ్ సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే చంద్రిక. ఒక చక్కటి పాట మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం ఏబీపీ పరిధిలో తెలంగాణలో టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవటం, పెండింగ్లో ఉన్న నిధుల విడుదల వేగవంతం చేయడంపై చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాద్ధాంతం చేసి ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయ పనివేళలు ఉదయం 9:30 నుంచి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో భూముల విలువలు వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరించాలనే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో

రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అవుట్పోస్టులు, రక్షణ కంచె నిర్మించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించింది. వీటికి సంబంధించి 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని మే 11 జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అప్పగింత జరిగింది. హైదరాబాద్కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ అనే విద్యా సాంకేతిక సంస్థకు పరీక్షల మూల్యాంకన కాంట్రాక్ట్ కేటాయించడంపై వచ్చిన ఆరోపణలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తిరస్కరించింది. ఈ ఆరోపణలు తప్పుదో పట్టించేవిగా అవాస్తవాలతో నిండి ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులో సిబిఎస్ఈ పేర్కొంది. కాంట్రాక్ట్ కేటాయించడంలో నిబంధనలు పాటించామని బోర్డు స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

0: नमस्कार, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9। वेल, स्टूडियो क्लॉक में वक्त हुआ है 10:04:40 हो चुके हैं। इससे पहले कि नमस्ते हेलो आदाब के साथ हम आगे बढ़े, एक छोटा सा कमर्शियल ब्रेक और उसके बाद वापस हाजिर हो जाएंगे। सो बने रहिएगा हमारे साथ ओनली ऑन एफएम रेनबो 101.9।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే అక్రమ నిర్మాణాల విషయంలో ఎలాంటి ఉపేక్ష లేకుండా వ్యవహరించాలని, గత కొన్నేళ్లుగా వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కళ్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమయ్యే టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గర్వించదగ్గ అంశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 BSc నర్సింగ్ కాలేజీలను ఒక PG నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నర్ సింహ అధికారులను ఆదేశించారు. నర్సింగ్ కాలేజీల్లో మిడ్ వైపరీ కోర్సులు బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర

సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళలు చట్టపరమైన, సామాజిక పరమైన, రాజ్యాంగపరమైన హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ నివేదిక అందజేశారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం 13 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.3 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చారని చెప్పారు. రాష్టంలో అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు స్వయం పోషకంగా ఎదగాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు పూర్తిస్థాయి క్రీడా సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: लास्ट घर पे आपका फेवरेट खाना कब बना था? सबकी ख्वाहिशें पूरी करते करते खुद की पसंद भूल गए आप? चलिए आज याद कीजिए और प्रॉमिस कीजिए कि आज आपका फेवरेट खाना बनेगा घर पे। ये एक कदम लेकर देखिए एंड यू विल थैंक मी लेटर। वैसे इफ यू आस्क मी, माई फेवरेट डिश इज गर्मा गर्म छोले भटूरे और छोले पूरी। अब तो वैसे वेदर भी बढ़िया होने वाला है, बहुत मजा आएगा। और ऐसी बहुत सारी बातें होती रहेंगी, तब तक के लिए एंजॉय दिस ब्यूटिफुल वेस्टर्न म्यूजिक आफ्टर अ कमर्शियल। स्टे ट्यून्ड टू आकाशवाणी FM रेनबो 101.9।
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

చిన్న తమ్ముడు ఉన్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in. నా చిన్న తమ్ముడు ఉన్నాడు, చాలా అల్లరివాడు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

హలో 9821026212 బిపిఎల్. అరే 9820026235 మ్యాక్స్ టచ్. చే యార్, జిస్ లడ్కీ కో పటానే కా వై ఫోన్ పర్ నీ ఆతీ యార్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: वेलकम बैक, आप सुन रहे हैं नमस्ते हेलो आदाब, जहाँ पे हम बात कर रहे हैं कि कैसे इंडियन फैमिलीज़ को मोबाइल फ़ोन्स नहीं चेंज जाए, कुछ आदतों में कुछ बदलाव हमें देखने को मिला. वेल, एक वक्त था जहाँ पे फोटोज़ वर टेकन ओनली ऑन स्पेशल ओकेशंस, राइट? फैमिली गैदरिंग्स, बर्थडेज, फेस्टिवल, एवरीवन वुड स्टैंड अप टुगेदर, स्माइल प्रॉपरली एंड वेट फॉर दैट वन परफेक्ट क्लिक. बट नाउ times have changed. Every moment has become a photo moment. You know, one selfie here, one candid there. And when it comes to celebrations like, you know, weddings, festivals, it's a whole new different game altogether, right? Matching outfits, endless reels, perfect poses, and of course, wait, don't eat yet. We need to take the photos first. So that becomes the most important priority when you're, you know, a festive spirit or, you know, surrounded by so much good food that you want to first take a snap of it, and might wonder that that snap may bring lots of memories for us in the following days, right? So coming up next song is Attention by Charlie Puth. Enjoy this song and stay tuned to FM Rainbow 101.9.

0: वो डाल के देते थे लंच बॉक्स में,
1: जी
0: खाते नहीं मिलता था जब
1: हाँ हाँ
0: दाल पप्पू वो गिर जाते थे,
1: जी
0: इस वास्ते वो अचार का टुकड़ा कुछ डाल के दे देते थे, बैग में रखते थे। हमारा दोस्त था, हम लोग क्या करते थे,
1: जी
0: इंटरवल में एक मारवाड़ी आलू भज्जी बेचते थे,
1: ओके
0: गरम गरम गरम गरम आलू भज्जी बेचते थे वहां पर स्कूल के करीब।
1: जी
0: वहां जाके चार आने में दो आलू भज्जी लेके, दोनों
1: हाँ
0: दोनों लेके पॉकेट में रख लेके अंदर
1: जी
0: छुपा दे के लंच आवर्स में उसके साथ खा के बहुत मजा उड़ाते थे।
1: जी
0: और
1: राइट राइट
0: वही आदत पड़ा मैडम अभी जी, कुछ
1: हाँ
0: दोस्त ना मिले तो शाम में ये दही वड़ा खाना बहुत दिल पसंद लगता है मेरे को।
1: ओके तो अभी भी मतलब आप अपने दोस्तों के साथ ये जारी रखा है आपने।
0: ये तो चालू रखा मैडम
1: जी
0: जी।
1: जी राइट सर, थैंक यू सो मच फॉर शेयरिंग द स्टोरी।
0: थैंक
1: थैंक यू सर।
0: यू मैडम।
1: राइट, तो आप भी हमें कॉल करके बता सकते हैं ऐसे कुछ इंटरेस्टिंग स्टोरीज। आपसे मिलते हैं एक छोटे से ब्रेक के बाद। स्टे ट्यून टू आकाशवाणी फ्रॉम रेनबो 101.9। मैं हूँ आपके साथ आरजी रफली ऑन हेलो रेनबो।
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: 50 సంవత్సరాల నుంచి కూడా వాకింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ డైలీ మార్నింగ్ వర్క్ చేస్తాను మేడం నేను.
1: ఓకే సార్.
0: కానీ ఇప్పుడు ఏమైందంటే దానికి ఇంకోటి యాడ్ ఏంటంటే యోగా యాడ్ చేసుకున్నాను అనమాట.
1: అచ్చా, యోగా కూడా యాడ్ చేశారా?
0: యోగా ఇంతకుముందు అప్పుడు యోగా పుట్టి అంతా లేకుండింది.
1: ఓకే.
0: 2016 లో అప్పుడు మోడీ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చూపించిన తర్వాత కంటిన్యూ ఇప్పుడు ఒక్క రోజు కూడా యోగా మిస్ చేయకుండా చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సాయంత్రం పూట బాగా అప్పుడు ఆటలు ఆట చాలా ఆడేది అనమాట. ఇప్పుడు ఏజ్ వచ్చేసింది, ఇప్పుడు అయితే ఆటలు ఆడలేము, అసలు కుదరదు. అది కుదరదు. ఇప్పుడు మా మనమలతో ఇంట్లోనే మేము టైం పాస్ చేసి ఆడుకుంటాం మేడం.
1: ఓకే. సో మీరు ఎక్సర్సైజింగ్ యోగా చేస్తారు, అది మాత్రం మీరు వదలట్లేదు ఇప్పటి వరకు?
0: అది మాత్రం రన్నింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ మాత్రం చిన్నప్పటి నుంచి కంటిన్యూ ఉంది. ఇప్పుడు ఒక యోగా మాత్రం యాడ్
1: చేశారు. ఓకే సార్.
0: కంపల్సరీ అన్నమాట.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
0: పిల్లలతో సాయంత్రం పూట రోజు మేము బయట ఆడుకునేది. ఇప్పుడు అయితే ఏజ్ వచ్చిన తర్వాత మేము ఆడుకోలేం కనుక ఇంట్లోనే మా మనమలతో మనమరాలతో వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం.
1: రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: కేర్ ఎంఎస్ ఉస్మాన్.
1: రైట్, తో హమ్ బాత్ కర్ రహే హై బచ్పన్ కి కుచ్ ఆదతోం కే బారే మే జో అబ్ తక్ नो आपके साथ है या आपने उन आदतों को नहीं छोड़ा है, तो आप कुछ इंटरेस्टिंग स्टोरीज अगर आपके इसके साथ इस आदत के साथ जुड़े हुए हैं तो वो भी आप हमारे साथ शेयर कर सकते हो. डायल करें 0402323 0030 या 2970471 पर. तो आइए सुनते हैं ये बहुत ही एक और प्यारा सा गाना फ्रॉम द मूवी 3 इडियट्स. स्टे ट्यून. उससे पहले एक छोटा सा प्रोमो, सो स्टे ट्यून टू FM रेनबो 101.9.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. రైట్, మనమున్నాం జస్ని హైదరాబాద్లో, ఆర్జే వెంకీతో మీరున్నారు. ఈరోజైతే సూపర్బ్ సూపర్బ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా నేను మీకోసం తీసుకొచ్చిన. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా అప్ టు 6 వరకు ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. సో మరి జస్ని హైదరాబాద్లో ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను మీకోసం చెప్తాను. అందుకంటే ముందుగా మరి అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, జస్ని హైదరాబాద్ వింటున్నారు ఆర్జే వెంకీతో.

0: శుభం సాంగ్ అయితే విన్నాం కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జష్ని హైదరాబాద్ వింటున్నారు, రైట్? జష్ని హైదరాబాద్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు అయితే బక్రీద్ కదా. సో బక్రీద్ పండుగ వేళ మరి సోదరులందరూ కూడా ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారు కదా. సో దాంతోపాటుగా మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా మార్నింగ్ నుంచి అలా లాగించేస్తూ ఉంటారు. సో మరి చేతిలో ఒక గిన్నెడు హుబానికా మీఠా లేకుండా హైదరాబాద్లో అయితే బక్రీద్ పండుగ కంప్లీట్ అస్సలు కాదు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈదులదా అదేనండి బక్రీద్ పండుగను ప్రార్థనలు ఆచారాలతో కుటుంబ సభ్యులు ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ కలయికతో జరుపుకుంటూ ఉంటారు. అయితే హైదరాబాద్లో విస్తృతమైనటువంటి పాక సంస్కృతి కారణంగా ఈద్ అయితే మరింత వైభవంగా ఉంటుంది. మరి నిహారి, పాయే, వీటి నుండి కాలేజీ, గుర్దే, మరాగ్, ఇలా ఎన్నో రకాల వంటకాలు ఉంటాయండి. అసలు ఈ లిస్టుకి అయితే అంతుండదు. ఇక హైదరాబాదీ దస్తర్ఖాన్లో ఎన్ని రకాల స్వీట్లు వండినా లేదా ఆర్డర్ చేసినా ఎక్కడో ఒక చోట ఖుబానికా మీఠా తప్పకుండా ఉంటుంది, రైట్? సో మరి ఆ ఖుబానికా మీఠా వెనుక ఉన్నటువంటి ఆ టేస్ట్ ఏంటి, ఆ హిస్టరీ ఏంటి, అసలు ఎలా వచ్చింది ఇక్కడికి అనే విషయాలు ఈరోజు జస్ట్ని హైదరాబాద్లో నేను మీకు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జష్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే వినండి అనురాగ్ కులకర్ణి పాడినటువంటి ఈ స్మార్ట్ శంకర్ సినిమా నుంచి ఈ శుభ సాంగ్.
1: పతా హై మై కౌన్ హూ శంకర్ ఉస్తాద్ స్మార్ట్ శంకర్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: FM Rainbow 101.9.
1: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా మనం, రాయిట్ రౌడీ అల్లుడు సినిమాలోంచి ఆ పాట విన్నాం. జస్నీ హైదరాబాద్ లో ఉన్నాం రాయిట్, జస్నీ హైదరాబాద్ లో మాట్లాడుకుంటున్నాం. ఖుబానీ కా మిఠా రాయిట్. సో కునాఫా చాక్లెట్, చీజ్ కేక్లు, మకరోన్లు హైదరాబాద్ డెజర్ట్ మెనూట్లోకి ప్రవేశించడానికి చాలా కాలం ముందే మరి ఈ వంటకం ఏదైతే ఉందో అది కాలపరీక్షకు నిలబడిన ఒక రాజసం ఉట్టిపడే రుచికరమైన వంటకం ఖుబానీ కా మిఠా. అయితే నిజాంల రాజవంటశాలల నుండి పుట్టినటువంటి ఇది ఎండిన ఆఫ్రికాట్లతో వండేటువంటి ఈ డెజర్ట్ హైదరాబాదీల హృదయాల్లో ఇంకా పెళ్లి మెనూలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక తీపి వంటకం మాత్రం, ఒక స్వీట్ మాత్రమే కాదండి, తరతరాలుగా వస్తున్న ఒక సాంస్కృతిక వారసత్వం అని చెప్పొచ్చు. సంప్రదాయ హైదరాబాదీ భోజనంలో చివరగా తినేది ఈ స్వీట్. మలై, వెనీలా ఐస్ క్రీమ్, కస్టర్డ్తో వడ్డించేటువంటి ఈ డెజర్ట్ సరళంగా ఉంటూనే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది హైదరాబాద్ ప్రజలకు ఇంకా సంస్కృతికి ఒక నిదర్శనమనే చెప్పాలి. అదే ఖుబానీ కా మిఠా. ఇంకా ఖుబానీ కా మిఠా హిస్టరీ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, జస్నీ హైదరాబాద్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తాం అంతే.
0: నువ్వు ఆడుకో ఇదిపోయావన్నా.

0: ఎంబీబీఎస్ కో జై
1: బాలా. ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: FM Rainbow 101.9.
3: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా.

0: అటు అత్రి చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఆర్జే వెంకితో స్టూడియో క్లాక్ లో సమయం 2:35 దాటి 8 సెకండ్లు అయింది. రైట్, మనం వింటున్నాం కదా ఖుబానికా మీటా గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఖుబానికా మీఠా అనేటువంటిది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అంటే, మరి హైదరాబాద్ నిజాంల కంటే చాలా కాలం ముందే ఇది ప్రారంభమైందట. సో మరి ఎలా ప్రారంభమైంది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటారా? సో దానికి దీని చరిత్ర మొఘల్ యుగం నాటిదండి. ఆ కాలంలో మధ్య ఆసియా నుండి ఎండిన ఆఫ్రికాట్లను దిగుమతి చేసుకునేవారు అన్నమాట. ఆ తర్వాత ఇది నిజామీ వంటకాల్లో ఒక అమూల్యమైన ప్రధాన వంటకంగా మారి నేడు తెలంగాణకు ఒక ప్రతిష్టాత్మక చిహ్నంగా నిలిచింది. ఈ ఖుబానికా మీఠా మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన చక్రవర్తి బాబర్ కాలం నాటిదిగా భావిస్తుంటారు. మొఘల్ సామ్రాజ్య స్థాపనతోనే ఎండిన ఆఫ్రికాట్లు భారతీయ రాజరిక వంటకాల్లో అంతర్భాగంగా మారిపోయాయన్నమాట. అయితే కాలక్రమేణా రానురాను ఉత్తర భారతదేశం ఈ వంటకాన్ని పెద్దగా స్వీకరించలేదట. సో కానీ హైదరాబాద్లోని అసఫ్ జాహీ రాజవంశం దీన్ని మనస్ఫూర్తిగా ఆదరించిందనమాట. ఇక్కడే ఖుబానికా మీఠా దాని ప్రస్తుత రూపంలోకి రూపాంతరం చెందిందనమాట. అంటే రాత్రంతా నానబెట్టిన ఎండిన ఆఫ్రికాట్లను చక్కెరతో కలిపి నెమ్మదిగా ఉడికించి ఒక మధురమైన గుజ్జుగా తయారు చేసి దానిపై వేడినీటిలో నానబెట్టిన బాదం ఇంకా ఆఫ్రికాట్ గింజలతో అలంకరిస్తారనమాట. ఇక ఈ స్వీట్ ఫుడ్ ఏదైతే ఉందో హైదరాబాదీ ఆతిథ్యానికి ఒక ప్రత్యేక చిహ్నంగా మారి పండుగలు ఇంకా వివాహాల విందులో భాగమైపోయింది ఈ ఖుబానికా మీఠా. రైట్, సో నోరూరుతోంది కదా. రైట్, నిజంగానండి, అంత టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ విందాం, ఇంకా మరింత సమాచారం తెలుసుకుందాం. సత్యయామిని పాడినటువంటి శైలజ రెడ్డి అల్లుడు సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. వింటూనివ్వండి జస్ని హైదరాబాద్ ఎఫ్ఎం 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: FM Rainbow 101.9.
3: వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇందాక ఇది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అన్నారు. బొంబాయి ప్రియుడు సినిమాలోంచి ఇందాక ఆ పాట విన్నారు. రైట్, మరి ఖుబానికా మీఠా గురించి జస్ని హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, మరి హైదరాబాద్లో ఈ ఆఫ్రికా డిలైట్ రూపంలో ఖుబానికా మీఠా అనేటువంటిది సైలెంట్గా పునరుజ్జీవనం పొందుతోందండి. అంటే ఈ వెర్షన్ ఆ డెజర్ట్ యొక్క అసలు సారాన్ని నిలుపుకుంటూనే కేక్, కస్టర్డ్, ఇంకా విప్డ్ క్రీమ్ పొరలను కూడా పరిచయం చేయాలి.

ఒక ట్రైఫిల్ లాంటి ట్రీట్ను సృష్టిస్తోంది. ఏదైతేనేం, ఈ కుభానికా మీఠా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్లోని స్వీట్ ప్రియులకైతే ఇంకా స్పెషల్గా విందు భోజనాలలో అందరినీ నోరేరుస్తూనే ఉందన్నమాట. రైట్? సో మరి ఆ టేస్టీ వేరు, ఆ స్వీటు తింటే ఆ ఘుమఘుమలు, ఆ రుచి ఆస్వాదించడం రియలీ సూపర్ కదా. సో కాబట్టి మీరు వీలైతే ఆ కుబానికా మీఠాను టేస్ట్ చేయండి, వీలు చేసుకుని కుబానికా మీఠాను టేస్ట్ చేయండి. రైట్, ఇదండి ఈరోజు జస్ట్ని హైదరాబాద్లో కుబానికా మీఠా అసల్ స్టోరీ. వింటున్నవండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. బొంబాయి సినిమాలో ఉంటే ఈ చిత్ర పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: వింటున్నామండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో సమయం 3:10 దాటి 42 సెకండ్లు అయింది. డబుల్ కా మీటా వింటున్నాం, ఆర్జే వెంకితో మీరున్నారు, అలాగే ఫిల్మ్ అప్డేట్స్లో మనం ఉన్నాం. ఎందుకంటే ముందుగా మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫిల్మ్ అప్డేట్స్ కంటే ముందుగా మరి నందమూరి తారక రామారావు, ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరేమో కదా. సో మరి మే 28 అంటే ఆయన జయంతి ఈరోజు. సో నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా నటుడు, ఇంకా రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా అద్భుతాలు సృష్టించారు. తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళ్, హిందీ, గుజరాతీ భాషల్లో కలిపి దాదాపుగా 303 సినిమాల్లో యాక్ట్ చేశారు. చాలా చిత్రాలను నిర్మించారు, అంటే నిర్మాతగా వ్యవహరించారు. మరెన్నో సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో పోషించారు తారక రామారావు గారు. మరి రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారని చెప్పాలి. కృష్ణుడన్నా రాముడన్నా ముమ్మూర్తుల మరి ఎన్టీఆర్ గారి మొహమే కనబడుతుంది అందరికీ. సో మరి రామారావు గారు అద్భుతమైనటువంటి సినిమాలు, సో అన్ని రకాలుగా సాంఘిక, పౌరాణిక, జానపద అన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేసి చాలామందికి చేరువయ్యారు. సో ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు తెరపై తరుగులేని లైఫ్ పొందినటువంటి నందమూరి తారక రామారావు గారికి మరొకసారి జయంతి నివాళులర్పిస్తూ ఈ పాట ఇప్పుడు మనం విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడినటువంటి డ్రైవర్ రాముడు సినిమాలోంచి ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
0: FM Rainbow 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో డబుల్ కమీటా వింటున్నారు. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ లో మనం ఉన్నాం. ఎన్టీఆర్ హీరోగా హీరోయిన్ రుక్మిణి వసంత్ కలయికలో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సాలిడ్ సినిమా డ్రాగన్. దీనికోసం రిలీజ్ అనేటువంటిది అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా జరుగుతుందని రీసెంట్గా అయితే ఎన్టీఆర్ బర్త్డే కానుకగా వచ్చినటువంటి సాలిడ్ గ్లిమ్స్ అయితే ఆడియన్స్లో ఒక సాలిడ్ బజ్ని రేకెత్తించింది. అయితే ఈ సినిమా గ్లిమ్స్ తెలుగు రెస్పాన్స్ ఏమో కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం డ్రాగన్ గ్లిమ్స్కి మాస్ రెస్పాన్స్ని అందిస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్స్ కొద్దీ వ్యూస్ ఈ సినిమా కోసం వస్తూ సాలిడ్ రెస్పాన్స్ని అందించారు. ఇలా ఈ గ్లిమ్స్ ఏకంగా ఒక్క హిందీ వెర్షన్లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది. ఇక ఈ సినిమాకి రవి బసరూర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ 11 ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాని రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. సో చూద్దాం ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వింటున్నామండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం చెప్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: Rainbow 101.9.
3: విండు నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇందాకైతే టిల్లు అన్న డీజే పెడితే అంటూ రామ్ మీరియాల పాడినటువంటి సూపర్ ట్రాక్ అయితే విన్నారు. వింటూ ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి. సో మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్నటువంటి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతమైతే శరవేగంగా పూర్తవుతూ కొనసాగుతుంది. ఒక లాంగ్ యాక్షన్ షెడ్యూల్లోకి మేకర్స్ దిగినట్టుగా కూడా ఒక లేటెస్ట్ అప్డేట్. దాదాపు ఒక నెల పాటుగా నాన్ స్టాప్గా ఈ యాక్షన్ షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఒక్క నెల మొత్తం బాబు యాక్షన్ మోడ్లో ఉంటాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా

ఏఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తూ భారీ బడ్జెట్తో ఈ సినిమాను చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుందట. సో చూద్దాం వారణాసి ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి సుమారుగా 2027 వరకు మరి మనం ఆగాల్సిందే, రైట్? సో ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ విందాం. మరి మైండ్ బ్లాక్ అంటూ సరిలేరు నీకెవరు సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్, స్టే ట్యూన్డ్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9. FM Rainbow 101.9.
3: వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 3:42:24 అయింది. డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది జూన్ 4, 2026 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తూ మే 28 అంటే ఈరోజు పెద్ది ఫిల్మ్ ఆడియో జ్యూక్ బాక్స్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇటీవల భోపాల్లో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అండ్ టీమ్ లైవ్గా పెర్ఫామ్ చేసిన మస్సా మస్సా సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ స్పెషల్ ట్రాక్ను కూడా రిలీజ్ చేయబోయే జ్యూక్ బాక్స్తో పాటే మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారట. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సో పెద్ది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యాచీ టైటిల్తో వస్తున్నటువంటి రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీ భారీ స్థాయిలో థియేటర్లోకి రావడానికి సిద్ధంగా ఉందట. సో ఇది చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మనం కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. కాలభైరవ పాడినటువంటి పాట వినయ విధేయ రామ సినిమాలోంచి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైటర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2. అయితే మొదటి భాగంలో ముత్తువేల్ పాండ్యన్ ప్రయాణం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే జైలర్ 2 కథాంశం కొనసాగుతుందని సమాచారం. సో ఈ క్రేజీ సీక్వెల్లో రజనీకాంత్తో పాటు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్జే సూర్య, సూరజ్, వెంజరమూడు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా పార్ట్ 1లో తమ క్యామియోలతో థియేటర్లలో పూనకాలు తెప్పించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సీక్వెల్లో తమ పాత్రలను రిపీట్ చేయబోతున్నట్టుగా టాక్. ఈ సినిమాని భారీ బడ్జెట్తో 11 సెప్టెంబర్ 2026 థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. సో చూద్దాం మరి

అనుకున్నట్టుగా అదే రేట్స్తో కనుక వస్తే ఎలా హల్చల్ చేయబోతుందో మూవీ చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ విందాం, అనురాధ్ రవిచందర్ అండ్ జోనితా గాయన్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం, బీస్ట్ మూవీలోంచి వింటుండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 4 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: FM Rainbow.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న దేశంలోని 15వ రాష్ట్రంగా, ఈశాన్య రాష్ట్రాల నుండి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. అధిష్టానం ఆదేశాలతోనే తాను పదవికి రాజీనామా చేసినట్టు సిద్ధరామయ్య మీడియా సమావేశంలో తెలిపారు. ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు తెలిపారు. ఈరోజు ఇద్దరు మంత్రులు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారే అని ఈరోజు మొయినాబాద్లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ తరగతుల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాలకు సంబంధించి 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు 3 రాష్ట్రాలతో పాటు ఢిల్లీకి కొత్తగా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను పార్టీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా నియమించారు. హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా డాక్టర్ అర్చనా గుప్తా, పంజాబ్, త్రిపుర బీజేపీ కొత్త అధ్యక్షులుగా కేవల్ సింగ్ ధిల్లాన్, అభిషేక్ దేవ్రాయ్ నియమితులయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానం మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతో రూపొందించిన ఒక ప్రగతిశీల సాధనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ జిమ్నిస్ సమావేశం సందర్భంగా స్పానిష్ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ను కలిశారు. భారత్, స్పెయిన్ దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల కోసం తదుపరి చర్యలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్టు జయశంకర్ వెల్లడించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: రెయిన్బో 101.9
1: స్టూడియో క్లాక్ సమయం 4:04 అయింది. ఇప్పుడు వినండి సందేశ్ టు సోల్జర్స్.
2: రిప్రజెంటేటివ్ పోలీస్ కే రూప్ మే నీమచ్ మే స్థాపిత్ హుయి ఆర్ విగత్ కై దశకో మే ఆజ్ CRPF హిందుస్థాన్ కి సబ్సే బడీ పారామిలిటరీ ఫోర్స్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కే రూప్ మే రహే ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ కి రీడ్ హై CRPF. జబ్ భీ సారే జితనే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కే కాన్స్టిట్యూయెంట్స్ హై ఉన్కే రోల్స్ డిఫైన్డ్ హై. जैसे BSF इंडो पाकिस्तान बॉर्डर पर है, ITBP इंडो टिबेट बॉर्डर पर है, CISF वाइटल इंस्टॉलेशंस में है और SSB इंडो नेपाल बॉर्डर में है, वैसे ही CRPF इंटरनल सिक्योरिटी के लिए है. तो CRPF ने आप देख कश्मीर से लेकर कन्याकुमारी तक, सौराष्ट्र से लेकर सिलचर तक CRPF ने के फुटप्रिंट्स आपको मिलेंगे. और आज CRPF ने जो काम छत्तीसगढ़ में किया नक्सलवाद से पूरे भारत को मुक्त कर, जो हमारे ऑनरेबल होम मिनिस्टर का एक

ఇంతవరకు సందేశ్ టు సోల్జర్స్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

తాలు మరింత పౌర కేంద్రీకృతంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ప్రజలతో, ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లలతో వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ఈరోజు సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ కలర్ను ప్రదానం చేసిన సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ మొదలైన వాటిని ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. హైదరాబాద్ సనత్నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన మంత్రి ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్ సదుపాయాలను సమీక్షించారు. తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వరుస సమీక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా కూలీల హాజరు గణనీయంగా పెరిగిందని, మే మొదటి వారంలో కేవలం 7 లక్షలుగా ఉన్న హాజరు ఇప్పుడు రోజుకు 16 లక్షల 24 వేలకు చేరుకుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఏటూరు నాగారంలో మైనర్ బాలిక వ్యవహారంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హెచ్చరించారు. రేటింగ్స్, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మైనర్ బాలిక జీవితంతో చెలగాటమాడడం సహించేది లేదని తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్ని బ్యాగులు, లారీలు, హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని వివిధ కమిషనరేట్ల పరిధుల్లో విధులు నిర్వహిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్రికెట్ టోర్నమెంట్కు ఆహ్వానం అందించింది. పాల్గొనే మీడియా ప్రతినిధులు రేపటిలోగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వివరాలు అందజేయాలని కోరారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లాక్ లో సమయం 5:05. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి, ముందుగా పుష్ప 2 మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. శంకర్ బాబు అండ్ కందుకూరి అండ్ లక్ష్మీదాస దేవిశ్రీప్రసాద్ పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM రెయిన్బో 101.9.

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: సుబబ్ సాంగ్ అయితే విన్నారు కదా, మంగ్లీ పాడినటువంటి ఈ సుబబ్ సాంగ్. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించినటువంటి సుబబ్ సాంగ్ ఇందాక విన్నారు. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి మరి జావేద్ అలీ పాడినటువంటి ఈ సుబబ్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. బుజ్జితల్లి అంటూ థండేల్ మూవీలోంచి ఈ సుబబ్ సాంగ్ రాబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి లిరిక్స్ అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 తాజా ట్యూన్స్ వింటున్నారు.

0: Rainbow 101.9.
1: మ్యాడ్ స్క్వేర్ సినిమాలోంచి సూపర్ హిట్ పాడైతే విన్నారు, వింటున్నవినండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 5:24:12 అయింది. ఇప్పుడైతే వినండి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలోంచి నువ్వుంటే చాలే అంటూ ఈ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. అనిరుద్ధ్ రవిచందర్ పాడినటువంటి పాట ఇది. సో మరి రామ్ పోతినేని లిరిక్స్ అందించారు వివేక్ మెర్విన్. మ్యూజిక్ కంపోజర్ వచ్చినటువంటి సాంగ్ స్టేట్ చూడండి, వింటున్నవినండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తాజా ట్యూన్స్ వింటున్నాను.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఇందాక విన్నారు. ఆరే ఓ సాంబా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలోంచి భువన చంద్ర లిరిక్స్ అందించారు. బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చినటువంటి పాట విన్నారు. స్టూడియో కాక్ సమయం 5:35:12 అవుతుంది. మరి ఇప్పుడు వినండి రామ్ మిర్యాల పాడినటువంటి కాలర్ ఎత్తరా అంటూ ఈ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోంచి. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.

0: 101.9.
1: సూపర్ సాంగ్ విన్నారు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోంచి రామ్ మిరియాల్లా పాడినటువంటి సూపర్ హిట్ పాట విన్నారు. ఇప్పుడు వినండి భీమ్ సిసిరిలియో రోహిణి స్వరట్ పాడినటువంటి పాట ఓలే ఓలే అంటూ మాస్ జాతర సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు. స్టూడియో క్లాక్ల సమయం 5:45 ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్ వాడకం గురించి పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ ధమ్ము.

శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు. యాంటీబయాటిక్ అనగానే

0: పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఆందోళన ఉంటుంది. చిన్నపిల్లలు అనేసరికి మరింత జాగ్రత్తగా ఉండాలి అని తల్లిదండ్రులకి ఒక హన్ చేస్తూ ఉంటుంది ఆ ఆలోచన. దీన్ని వాడకంలో ఉన్న లాభాలు నష్టాలు, అసలు దీనిపైన ప్రజలకున్న అపోహలు, ఏ విధంగా మనం నివారించవచ్చు, యాంటీబయాటిక్ వరకు వెళ్లకుండా చిన్న చిన్న సమస్యల్ని ఎలా అధిగమించవచ్చు, ఇలా మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, యాంటీబయాటిక్ అనగానే అందరూ భయపడిపోతారు, అది చిన్నపిల్లలు అనేసరికి మరింత భయం ఎక్కువవుతుంది. సో దీని వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు?
1: లవణి గారు, యాంటీబయాటిక్ అనగానే తల్లిదండ్రులు భయపడుతున్నారు, కానీ ఇప్పుడు యాంటీబయాటిక్ అంటే ఈ సమాజం మానవాళ్ళు ఎంత భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాంటీబయాటిక్ ఒక డబుల్ ఎడ్జ్ స్వోర్డ్, అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఒక పక్క ఎంత మేలు చేసి ప్రాణాలు కాపాడుతుందో, దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే అది మానవాళికి, తర్వాత మన పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది. సో యాంటీబయాటిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే పెన్సిలిన్ కనుక్కున్నారో, ఫస్ట్ యాంటీబయాటిక్ కనుక్కున్నారో, సో అది ఎన్నో ఇప్పటివరకు యాంటీబయాటిక్స్ ఇన్వెంట్ చేశాక కొన్ని కోట్ల మంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకున్నారు యాంటీబయాటిక్ వల్ల. కానీ ద అదర్ సైడ్, నెగిటివ్ సైడ్ ఏంటంటే, ఈ యాంటీబయాటిక్ విచ్చలవిడిగా వాడటం వల్ల సంవత్సరానికి దాదాపు 12.5 లక్షల మంది, 2019 సంవత్సరంలో స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు 12.5 లక్షల మంది డైరెక్ట్గా యాంటీబయాటిక్ వాడటం వల్ల చనిపోయారు, దాదాపు 5 లక్షల మంది ఇండైరెక్ట్గా ఈ యాంటీబయాటిక్స్ దుర్వినియోగం వల్ల చనిపోయారు. సో యాంటీబయాటిక్ విషయంలో తల్లిదండ్రులు, డాక్టర్స్, సొసైటీ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు అందరూ కూడా చాలా జాగృతగా ఉండాలి. దాన్ని అవసరం ఉన్నప్పుడే వాడాలి, సరైన మోతాదులో వాడాలి, సరైన డ్యూరేషన్లో వాడాలి, సరైన కాంపోనెంట్ వాడాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం యాంటీబయాటిక్ వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు, యాంటీబయాటిక్ వల్ల జరిగే నష్టాలని మనం నివారించుకునే అవకాశం ఉంది.
0: ఈ యాంటీబయాటిక్ అనేది ఇప్పుడు 3 రోజులు కంపల్సరీ వాడాలి, 5 రోజులు కంపల్సరీ వాడాలి, మధ్యలో మానేయకూడదు అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు?
1: యాంటీబయాటిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రోజులు వాడాలి. డాక్టర్ 3 రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే 3 రోజులు వాడాలి, వారం రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే 1 రోజులు వాడాలి, 3 వారాలు ప్రిస్క్రైబ్ చేస్తే 3 వారాలు వాడాలి. ఎందుకంటే యాంటీబయాటిక్ అన్నది ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఎన్ని రోజులు వాడాలన్నది ఆ డిసీజ్ కండిషన్ బట్టి, ఆ పేషెంట్కున్న సివియారిటీని బట్టి, ఏదైతే క్రిమి ఉందో దాని లక్షణాలు బట్టి, దాని స్ట్రెంగ్త్ను బట్టి మనం డిసైడ్ చేసి కోర్స్ చేస్తాం. సో పేరెంట్స్ ఏం చేయాలంటే, యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే తీసుకోవాలి. వాళ్ళు ఎంత డోస్ చెప్తే ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజులు చెప్తే ఎన్ని రోజులు వాడాలి. సో చాలామంది ఏం చేస్తారంటే, యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అది కొంత అవగాహన లేకపోవడం కావచ్చు, ఆర్థిక కారణాల వల్ల కావచ్చు, యాంటీబయాటిక్స్ అంటే కాస్ట్లీ ఉంటాయి యూజువల్గా. సో ఒక డాక్టరు 5 రోజులు కోర్స్ రాసినప్పుడు ఒక బాటిల్ తీసుకుంటారు, ఆ బాటిల్ 2 డేస్ వస్తుంది, మిగతా 3 డేస్ వాడరు. సో డాక్టర్ స్పెసిఫిక్గా 2 డేస్ రాసిన, 2 బాటిల్స్ రాసిన ఫార్మసిస్ట్ ఇవ్వలేదని పేరెంట్స్ తీసుకోరు. సో ఈ రెండు మేము కామన్గా చూసాయి. సో ఇంకోటి ఏంటంటే, ఆ యాంటీబయాటిక్ కలపడంలో యూజువల్గా యాంటీబయాటిక్ పౌడర్ ఫామ్లో వస్తుంది మెజారిటీ ఆఫ్ ద యాంటీబయాటిక్స్. దాంట్లో ఒక పౌడర్ ఉంటుంది, ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ వరకు నీరు పోసి దాన్ని షేక్ చేసి మనం ఇస్తాం. కానీ తరచుగా పేరెంట్స్ అందరు గమనించాల్సింది ఏంటంటే, మనం వాటర్ ఆ మార్క్ వరకు పోస్తామో అది కరెక్ట్ అనుకొని చాలామంది పేరెంట్స్ కలుపుతారు, అది 2 డేస్ కూడా రాదు. దానివల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, అది సరైన అమౌంట్లో, సరైన మోతాదులో మనం వాటర్ పోయలేదు కాబట్టి అది థిక్ అవుతుంది, అంటే దాని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువవుతుంది, మనం
0: డిజాల్వ్
1: అంటే దాని తక్కువ ఉంది వాటర్. అంటే యూజువల్గా ఏంటంటే, దాంట్లో ఆ కట్ వర్క్ పోసాక షేక్ చేయాలి, షేక్ చేస్తే అది కిందికి దిగుతుంది లైన్, మళ్ళీ కొంచెం ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఆ ఫస్ట్ ఏదైతే లైన్ అక్కడ వరకు పోసి చేయడం వల్ల వాళ్ళు ఇవ్వడం ఎక్కువ డోసులు ఇస్తున్నారు పిల్లలకి, ఎందుకంటే థిక్ సొల్యూషన్, అంటే 30 ml రావాల్సిన సొల్యూషన్ కాస్త మనం యాక్చువల్గా మనం వాటర్ పోస్తే 30 ml అవుతుంది, మనం అక్కడ వరకే పోసి అంతటితో షేక్ చేయకుండా వదిలిపెట్టేస్తే అది 20 ml అవుతుంది. అంటే మనం 20 ml అది చూసుకోకుండా 30 ml అనుకోని మనం ఇవ్వాల్సిన డోసు 5 ml ఇస్తుంటే అది స్ట్రాంగ్ అవుతుంది. అట్లనే మనం కంప్లీట్ కోర్స్ రాదు. సో వాళ్ళు తప్పకుండా ఆ కరెక్ట్ సరైన మోతాదులో వాటర్ పోసి దాన్ని షేక్ చేసి ఇవ్వడం ద్వారా మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది, సరైన డోస్లో మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, కలిపాక యూజువల్గా డిస్కలర్ అవుతుంది, ఆ డిస్కలర్ కాకుండా దాన్ని చల్లటి ప్రదేశంలో పెట్టాలి, ఫ్రిడ్జ్లో ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో, లేదంటే ఎండ పడకుండా. కొన్ని కొన్ని డ్రగ్స్ ఎండ పడటం వల్ల వేడి కూడా దాని కలర్ మారి దాని పొటెన్సీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు యాంటీబయాటిక్ ప్రిపరేషన్లో, దాన్ని నిల్వ చేయడంలో మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
0: అయితే ఇప్పుడు జనరల్గా ఒక సాధారణంగా ఒక జ్వరం వచ్చింది అనుకోండి డాక్టర్ గారు, ఒక మనం జనరల్గా మెడిసిన్ ఇస్తాం పిల్లలకి, కొంచెం ఒళ్ళు వేడి

0: అంటే తడిగుడ్డ పెట్టి తుడవడం అని అట్లాంటి ప్రికాషన్స్ ఫస్ట్ ఎయిడ్ అంతా ఇంట్లో చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎన్ని రోజులు అలాగ మనకి ఒక 2 డేస్ చూసాం, థర్డ్ డేకు కొంచెం కంగారు అనిపిస్తుంది,
1: ఎస్
0: ఎన్ని రోజులు చూసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఇంకా తగ్గకపోతే యాంటీబయాటిక్ వెళ్ళాలి?
1: సో ఎన్ని రోజులు చూశాక డాక్టర్ దగ్గర వెళ్ళాలనేది ఫస్ట్ పార్ట్, ఎన్ని రోజులు చూశాక యాంటీబయాటిక్ వాడాలనేది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఎన్ని రోజులు చూశాక అంటే, యూజువల్గా కొన్ని కొన్ని ఫీవర్స్ ఉంటాయి, ఒకటే రోజులో ఫిట్స్ వచ్చేసి ఆ బాబు అన్కాన్షియస్ అయ్యి ఆయాస పడితే వెంటనే సేమ్ డే వెళ్ళాలి మనం. సో ప్రమాదకరం లేని ఫీవర్స్ అంటే సింపుల్ జ్వరము, జలుబు, దగ్గు, మోషన్స్ కానీ, వామిటింగ్ కానీ, ఆ పాప కానీ బాబు కానీ యాక్టివ్గా ఉండటం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేకపోవటం, ఆహారం మంచిని తీసుకోవటం, యూరినోట్ బాగానే ఉండటం, తర్వాత వాళ్ళ సెన్సోరియం అంటే వాళ్ళ స్పృహలో ఉండటం బాగానే ఉంది, తర్వాత వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ అంటే కాలు చేతి చల్లక పట్టడం కానివ్వండి, సో డిసోరియంటేషన్ ఉండటం కానీ, ఫిట్స్ రావటం కానివ్వండి, విపరీతమైన ఆయాసం రావటం కానివ్వండి, ఇట్లాంటివి లేవంటే మాత్రం మనం సింపుల్ వైరల్ ఫీవర్స్కి, సింపుల్ ఫీవర్స్కి, అది వైరల్లో బ్యాక్టీరియల్ తెలియదు మనకు, సింపుల్ ఫీవర్స్కి మనం వెయిట్ చేయొచ్చు 3-4 డేస్. తర్వాత 3-4 డేస్ తర్వాత యాంటీబయాటిక్ ఇవ్వాలా లేదన్నది మనం క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ చూశాక డాక్టర్ చూస్తాడు ఫస్ట్. ఇప్పుడు నా దగ్గరకు ఒక పాప వచ్చింది, ఆ పాపకి జలుబు, దగ్గు, గొంతు నొప్పి అని చెప్పారు. సో నేను త్రోట్లో టార్చ్ వేసి చూసినప్పుడు నాకు త్రోట్లో వైట్ ప్యాచ్ కనపడింది, సో ఫాలికల్స్ కనపడినాయి. సో అప్పుడు నేను యూజువల్గా అది స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది దానికి నేను యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. నేను ఇంకా నాకు సాలిడ్గా నాకు ఎవిడెన్స్ కావాలనిపించినప్పుడు నేను ఆ త్రోట్ని స్వాబ్ని తీసుకొని కలెక్ట్ చేసి దూద్ ద్వారా, కాటన్ స్వాబ్ ద్వారా దాన్ని కల్చర్ చేయించుకొని నేను యాంటీబయాటిక్ ఇవ్వచ్చా లేదా నేను డిసైడ్ చేయొచ్చు. బట్ యూజువల్గా కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఫీవర్ వల్ల యూరిన్లో మంట రావటం, సో యూరిన్లో విపరీతమైన స్మెల్ రావటం, సో అట్లాంటివి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తప్పకుండా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ చేశాకనే ఇవ్వడం ద్వారా, అంటే కల్చర్ చేయడం ఎందుకంటే మనము కల్చర్ 48 అవర్స్ పడుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి తప్పకుండా యాంటీబయాటిక్ ఇవ్వాలి. బట్ 48 అవర్స్లో ఆ చైల్డ్కి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ డేనే యూరిన్ కల్చర్ తీసుకున్నాక యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి ఆ కల్చర్లో సేమ్ యాంటీబయాటిక్ ఇవ్వచ్చు లేదంటే మార్చండి అని మనకు కల్చర్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఈ యాంటీబయాటిక్ ఇవ్వండి అంటే ఇదే కంటిన్యూ చేస్తాం, లేదంటే కల్చర్ ఆధారంగా మనము ఆ యాంటీబయాటిక్ మార్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొన్ని కొన్ని కండిషన్లో మనం చూడగానే యాంటీబయాటిక్స్ డైరెక్ట్గా స్టార్ట్ చేసే అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని కండిషన్స్లో మనం 3వ రోజు డాక్టర్ చూసినా కానీ తెలియదు, అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ చైల్డ్కి సింప్టమ్ బట్టి. సపోజ్ జ్వరంతో పాటు జలుబు, దగ్గు ఉందనుకోండి, అప్పుడు మనం బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తర్వాత ఎక్స్రే చేయడం ద్వారా వాళ్ళకి న్యూమోనియా ఉందా తెలుసుకొని, న్యూమోనియా లేదు, బ్లడ్ కౌంట్స్ బాగానే ఉన్నాయి, న్యూట్రిఫిల్స్ లేవు, సో ఇవన్నీ బాగానే ఉన్నాయంటే మనం ఇంకొక 3-4 డేస్ చైల్డ్ సిక్ లేకుండా వెయిట్ చేయొచ్చు. సో అట్లా మనం 3 డేస్ తర్వాత అసెస్మెంట్ ద్వారా, మన క్లినికల్ అసెస్మెంట్ ద్వారా, తర్వాత వాళ్ళకి చేసే ల్యాబ్ టెస్ట్ ద్వారా యాంటీబయాటిక్ ఇవ్వచ్చో లేదో తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న డేటా ఏంటంటే 55% ఆఫ్ ద యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్రొఫైలాక్సిస్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో 55% మందికి మనం ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. యాంటీబయాటిక్ అనేది ముందు జాగ్రత్తగా ఇచ్చే మెడిసిన్ కాదు, యాంటీబయాటిక్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాక ఇచ్చేది. సో మిగతా 45% కన్ఫర్మేషన్ తర్వాత ఇస్తున్నారు, కానీ దాంట్లో 6%ే దాన్ని కరెక్ట్గా తీసుకుంటాం, కరెక్ట్ డోస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా యాంటీబయాటిక్ అనేది మనం ఒకటి అన్నెసరిగా ఇస్తున్నాం 55% మందికి, రెండోది ఇచ్చింది కూడా కరెక్ట్ డోస్లో ఇవ్వలేకపోతున్నాం. సో ఇవి మనం అధిగమించాలి, ఎందుకంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా తీవ్రంగా మన మానవాళిని వేధించబోతున్న సమస్య. ఎందుకంటే దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి కూడా కొత్త గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏం రాలేదు, సెఫిలోస్పోరిన్ వచ్చాక కొత్త గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏం రాలేదు. సో ఇప్పుడు కామన్గా యూజ్ చేసే యాంటీబయాటిక్స్ అన్ని కూడా రెసిస్టెన్స్ ఆర్గానిజం అన్ని కూడా, ఇప్పుడున్న క్రిములన్నీ కూడా చాలా మొండిగాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పిల్లవాడిని ఏదైనా తప్పు చేస్తే దండిస్తే తను మా ఫస్ట్ టైం వింటాడు, మీరు రిపీటెడ్గా అన్నెసరిగా మీరు కొడితే అతను రెబెల్ అవుతాడు, అతను వినడు. సో అట్లనే యాంటీబయాటిక్స్ అనవసరంగా మనం ఇవ్వడం ద్వారా ఈ యాంటీబయాటిక్ మైక్రోవల్ రెసిస్టెన్స్ అనేది వచ్చి హాస్పిటల్స్ కూడా చాలామంది మంచిగా ఉన్న పేషెంట్స్ హాస్పిటల్ పోయి వెంటిలేటర్ మీద పెట్టగానే హాస్పిటల్ ఎక్కువ న్యూమోనియాతో చనిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం యాంటీబయాటిక్స్ని జ్యుడిషియల్లీ యూజ్డ్ యాంటీబయాటిక్ పాలసీ అనేది ఫాలో చేయాలి. సో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకటి ఒక డాక్టర్గా, నేను ఒక డాక్టర్ కాబట్టి నా బాధ్యత ఏంటంటే నాకు దగ్గరకు వచ్చిన పేషెంట్ని నేను ఈ బాబుకి పాపకి యాంటీబయాటిక్ అవసరం ఉందా, ఒకళ్ళు అవసరం నేను నిర్ధారించుకున్న తర్వాతనే నేను వాళ్ళకి ఇవ్వాలి. యాంటీబయాటిక్ ఇవ్వడం ద్వారా ఒకటి వాళ్ళకి అదనపు భారం అంటే ఆర్థికంగా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, రెండోది ఆ బాబుకి కూడా నేను అన్నెసరీ యాంటీబయాటిక్ ఇస్తే రెసిస్టెన్స్ రావటం వల్ల ఫ్యూచర్లో ఈ యాంటీబయాటిక్ పనిచేయక ఇంకా చాలా స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సో అట్లనే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మొత్తం మానవాళికంతా స్ప్రెడ్ చేయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా యాంటీబయాటిక్స్ మనం డాక్టర్స్ కమ్యూనిటీ

0: ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. సో అట్లానే పాలసీ కూడా, పాలసీస్ కూడా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే యాంటీబయాటిక్ యూసేజ్లో, సో అప్పుడు కూడా ఈజీ ఉంటుంది. ఇంకోటి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దేశంలో ఉన్న ఇల్లిటరసీ వల్ల కానివ్వండి, వాళ్ళకి యాక్సెస్ టు హెల్త్ కేర్ కానివ్వండి, కొంత గ్రీడీ పీపుల్ ఉండటం వల్ల కానివ్వండి, ఈ పేరెంట్స్ వాళ్ళతో వాళ్ళే యాంటీబయాటిక్స్ చేసుకుంటారు. సపోజ్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి టైఫాయిడ్ ఉంది, నేను యాంటీబయాటిక్ ఇచ్చాను, వాళ్ళు ఒక 2 మంత్స్ తర్వాత సిమిలర్ సిమ్టమ్స్ ఉంటే ఈ సిమ్టమ్స్ అవే ఉన్నాయి కదా అని వాళ్ళే డయాగ్నోస్ చేసుకొని వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో యాంటీబయాటిక్ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ ఆ కంప్లీట్గా కోర్స్ కొనుక్కోకుండా హాఫ్ బాటిల్ ఇవ్వటమో లేదంటే 2 రోజుల జ్వరం తగ్గిందని ఎప్పుడైనా పేరెంట్స్ ఏం గుర్తుకోవాలంటే, అంటే ఆ లక్షణాలు తగ్గినా ఆ కంప్లీట్ కోర్సు కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ అది తిరగబెట్టే అవకాశం ఉంటుంది. చాలామంది అట్లా చేయరు, ఒక 2-3 డేస్ ఫీవర్ నయం కాగానే లక్షణాలు తగ్గానే వాళ్ళు ఆపేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు అడిగితే యాంటీబయాటిక్ కాదు యాక్చువల్లీ ఏ మెడిసిన్ కూడా, ఎక్సెప్ట్ పారాసిమాల్ లాంటి మెడిసిన్స్, ఎలక్ట్రాల్ లాంటివి కాకుండా ఏ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేని డ్రగ్స్ ఇవ్వకూడదు. దాంట్లో కూడా మనం నియంత్రణ చర్యలు గట్టిగా చేపట్టడం ద్వారా మానవాళికి పొంచి ఉన్న ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నదాన్ని మనం నివారించుకునే అవకాశం ఉంది.
1: మెరుగైన సమాజం కోసం, ఒక ఆరోగ్యమైన సమాజం కోసం మీరు చాలా చక్కని విషయాలు శ్రోతలకు తెలియజేశారు. అయితే ఈ యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు సహజంగా మనం పిల్లలు గమనిస్తే కొంచెం వీక్గా అనిపిస్తారు, అప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి?
0: అంటే యాంటీబయాటిక్ వల్ల వీక్ అవడం అనేది పార్షియల్లీ కరెక్ట్, పార్షియల్లీ ఇన్కరెక్ట్ అండి. కరెక్ట్ ఎట్లా అంటే, కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల, ఎమోక్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ వల్ల కొంత డైరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డైరియా వల్ల వాళ్ళకి లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ చేదు ఉంటాయి, ఓఫ్లాక్సిన్ లాంటి మెడిసిన్స్, వాటి వల్ల వాళ్ళు వామిట్ చేసేకుంటారు, అప్పుడు వీక్ అవుతారు. సో అప్పుడు దాని టేస్ట్ మాస్ చేయడానికి మనం యాంటీబయాటిక్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్ సరైన కారణం వల్ల ఇచ్చుంటే కనుక దాన్ని ఈ మోషన్స్ కాకుండా ప్రోబయాటిక్స్ అని ఉంటాయి, అంటే సాక్రోమైసిస్ అని, తర్వాత లాక్టోబయాసిస్ అని, ఇట్లాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళకి మోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎలక్ట్రాల్ ఇస్తూ వాళ్ళకి వీక్ కాకుండా మనం చూసుకోవచ్చు. అట్లనే యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు వామిటింగ్ చేస్తే దాన్ని మాస్ చేసేందుకు వచ్చి జ్యూస్లో కానీ పాల్లో కానీ కల్పిస్తూ వాళ్ళని ఈ యాంటీబయాటిక్ వల్ల వచ్చే వీక్నెస్ మనం తగ్గించుకోవచ్చు.
1: ఓవరాల్గా ఇది వాడుతున్నప్పుడు జనరల్గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? నార్మల్ ఫుడ్ అంతా తీసుకోవచ్చా?
0: ఎస్, యాంటీబయాటిక్ వాడుతున్న క్రమంలో కూడా మనం రెగ్యులర్గా ఏం తీసుకుంటామో, హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటామో అవే తీసుకోవాలి. సో ఈ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం కదా అని ఎక్కువ ఫీడ్ చేయటమో, ఎక్కువ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనో, లేదంటే యూజువల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్లో మన మెటబాలిజం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అంటే మన క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, ఫీవర్ వల్ల మన క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, ఖర్చు అవుతుంటాయి, కాబట్టి మనకి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి. సో యాంటీబయాటిక్ వల్ల కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీ నీడ్స్ గుడ్ న్యూట్రిషన్, కాబట్టి తప్పకుండా ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి, ఎస్పెషలీ లిక్విడ్స్ బాగా ఇస్తుండాలి, జ్యూసెస్ కానీ, పాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఎలక్ట్రాల్ కానీ, ఇట్లాంటి ఇస్తూ నార్మల్ డైట్ ఇస్తే వాళ్ళు ఈ యాంటీబయాటిక్ వల్ల వచ్చే వీక్నెస్ని, తర్వాత నార్మల్గా ఇల్నెస్ వల్ల వచ్చే వీక్నెస్ కూడా వాళ్ళు అధిగమించే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ యాంటీబయాటిక్ వాడకం వల్ల వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి?
0: సో యాంటీబయాటిక్ వల్ల కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వల్ల ఎనాఫిలాక్సిస్ అంటాం, అంటే రియాక్షన్, ఎలర్జిక్ రియాక్షన్, అది సివియర్గా కూడా కావచ్చు. సో దాంట్లో ఒకటి చూస్తే మనం ట్రైమెత్ప్రిమ్ సల్ఫమిథాక్సిజిన్ అని ఉంటుంది, సెప్ట్రాన్ అంటాం దాన్ని కామన్గా. సో దానివల్ల స్టీవెన్ జాన్సన్ అనే సిండ్రోమ్ సివియర్గా వచ్చే ప్రాణాంతకమైన రియాక్షన్ రావచ్చు. అంతేకాకుండా కొందరు పిల్లలకి సింపుల్ ర్యాష్ రావటము, సో ఇట్లాంటి రియాక్షన్స్ రావచ్చు. బట్ ఏదైనా డ్రగ్ పడినప్పుడు కొందరు పిల్లలకి ఫిక్స్డ్ డ్రగ్ ర్యాష్ అంటాం, ఎఫ్డిఆర్ అని, అంటే ఇవ్వగానే వాళ్ళకి ఫేస్లో, తర్వాత బాడీ మీద, ట్రంక్ మీద నల్లటి మచ్చలు పడతాయి, అవి లైఫ్ లాంగ్ పో. సో అదొక రియాక్షన్ కావచ్చు. సో ఇట్లాంటి ఈ ఫిక్స్డ్ డ్రగ్ రియాక్షన్ అనేది, తర్వాత జనరల్ ర్యాష్ అనేది కామన్, సింపుల్ అంటే ప్రాణాంతకం కానీ కానీ స్టీవెన్ జాన్సన్ అనేది చాలా తీవ్రమైంది. దాంట్లో ఏంటంటే వాళ్ళ మ్యూకోజా, ఓరల్ మ్యూకోజా అంటే నోరంతా పగిలిపోతుంది, నాలుక ఎర్రబడుతుంది, లిప్స్ అన్ని క్రాక్ అవుతాయి, డ్రై అయిపోతాయి, కళ్ళు బాగా రెడ్ అయిపోయి, వాళ్ళ ఐలిడ్స్ స్వెల్లింగ్ కావటం, తర్వాత ఒంటి మీద ర్యాషెస్ రావటము, ఇట్లా స్టీవెన్ జాన్సన్ అనేది చాలా ప్రాణాంతకమైనది. సో అందుకే యాంటీబయాటిక్స్ అనేది మనం తప్పకుండా డాక్టర్ పరీక్షణలు ఇవ్వాలి. యాంటీబయాటిక్ వల్ల ఎలాంటి మీకు దుష్ప్రభావం కనిపించినట్టు అనిపించినా, సైడ్ ఎఫెక్ట్ అనిపించినా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయడం కానీ పర్సనల్గా వెళ్ళి కలవటం కానీ చేయాలి. లేదు అంత సివియర్ రియాక్షన్ ఉంటే వెంటనే ఆపి, ఎందుకంటే డాక్టర్స్ 24 గంటలు అవైలబుల్ ఉండకుంటే మీరు ఆ మెడిసిన్ ఆపేసి తర్వాత నెక్స్ట్ డే కలిసేందుకు ప్రయత్నించాలి.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ లవణి గారు, ధన్యవాదాలు.

మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్ వాడకం గురించి పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:12 అయితే అయిపోయింది. ఎస్, మన జెన్ జీ యువ ప్రోగ్రాంలోకి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఏంటి అంటే ఆల్గే చెట్లు. ఈ ఆల్గే చెట్ల గురించి మీరు ఏమైనా విన్నారా? టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎస్, ఈ ఆల్గే చెట్ల గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. సో ఇన్ డీటెయిల్ ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బాయ్. స్టూడియో క్లాక్లో సమయం 6:24 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఆల్గే చెట్ల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఆల్గే చెట్లు, వీటిని లిక్విడ్ ట్రీస్ లేదా ఫోటో బయోరియాక్టర్లుగా కూడా పిలుస్తారు. ఆల్గే చెట్లు ప్రత్యేకమైన సోలార్ పవర్తో పనిచేసే పట్టణపు వ్యవస్థ అనే చెప్పుకోవచ్చు. ఇవి నీటిలో తేలియాడుతున్న మైక్రో ఆల్గేని ఉపయోగించి ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఎంత గొప్ప ఇన్నోవేషన్ కదా ఇది. సో ఆల్గే చెట్ల గురించి మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ డెఫినెట్లీ ఇన్ఫర్మేటివ్ అండ్ ద ఎంటర్టైన్మెంట్ ఈస్ రౌండ్ అబౌట్ ఫర్ యూ. సో సూపర్ సాంగ్ ఇస్ వెయిటింగ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: 101.9.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:34 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్జీ యువా ప్రోగ్రాంలో. ఎస్, ఇవాళ్టి జెన్జీ యువా ప్రోగ్రాంలో మనం ఆల్గే చెట్ల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఒక గ్రేట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎస్, ఆల్గే చెట్ల గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి అనుకున్నాం కాబట్టి, సో ఇన్ డీటెయిల్గా అసలు ఆల్గే చెట్లు ఏం చేస్తాయి, దాని వ్యవస్థ ఏంటి అని అయితే మాట్లాడుకున్నాం. సో పట్టణ వాయు శుద్ధి చేయాలి అని అంటే పట్టణాల్లో వాటికి గొప్ప సాధనాలుగా ఈ ఆల్గే చెట్లని ఉపయోగిస్తారు. ఈ ఆల్గే చెట్లు రద్దీ అయిపోయిన పట్టణాలు, అంటే ఎక్కడైతే ఎక్కువ శాతం చెట్లని నాటలేము, ఇక్కడ ఆల్రెడీ ఫుల్లీ పాపులేటెడ్ అయ్యింది, వీ డోంట్ హ్యావ్ అ ఫెసిలిటీ అని అనుకున్నప్పుడు ఇవి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్స్గా మనకి ఉపయోగపడతాయట. ఒక్క ఆల్గే చెట్టు 25 పెద్ద చెట్లు చేసేంత ఆక్సిజన్ ఉత్పత్తిని చేస్తుంది అంటున్నారు నిపుణులు. సో ఇది ఒక గొప్ప ఇన్నోవేషన్ అనే చెప్పాలి, ఒక గ్రేట్ బౌ టు ద టెక్నాలజీ అనే చెప్పాలి. ఎస్, సో ఇలాంటి ఆల్గే చెట్లు మన భారతదేశంలో ఎక్కడన్నా పెట్టారా, పెడితే ఎక్కడ పెట్టారు మీకు ఏమైనా తెలిస్తే ఎస్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేనైతే చెప్పేస్తాను ఈ సూపర్ ట్రాక్స్ తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 6:46. ఎస్, మనం ఉన్నాం జెన్జీ యువ ప్రోగ్రాంలో. మనం మాట్లాడుకుంటున్నాం ద వెరీ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనొచ్చు, ఇన్నోవేషన్ అనొచ్చు, ఆల్గే ట్రీస్ గురించి. సో ఈ ఆల్గే ట్రీస్ మన భారతదేశంలో ఉన్నాయా అనైతే మనం ఇందాక ఒక క్వశ్చన్లో క్లోజ్ చేశాం, కాబట్టి దానికి ఆన్సర్గా ఎస్, ఇండియాస్ ఫస్ట్ ఆల్గే ట్రీ ఆర్ లిక్విడ్ ట్రీ.

దీన్ని ఆల్గే ట్రీ అంటారు లేదా లిక్విడ్ ట్రీ అని కూడా అంటారు. కాబట్టి ఇది డెఫినెట్గా ఇనాగ్రేట్ అయింది మే 2026లోనే. సో మే 2026లో భోపాల్లోని స్వామి వివేకానంద పార్క్లో 3 meters టాల్ సోలార్ పవర్డ్ ఆల్గే ట్రీని అయితే మనం ఇనాగ్రేట్ చేసాం అండ్ ఇన్స్టాల్ చేసాం. సో దిస్ ఇస్ డెఫినెట్లీ అ ప్రౌడ్ మూమెంట్ ఇన్ గెటింగ్ పవర్ విత్ ద టెక్నాలజీ కదా. సో దిస్ ఇస్ అబౌట్ ఆల్గే ట్రీ. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ప్రతి సూపర్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:01:58 సెకండ్లు అయితే అయిపోయింది.

Yes, Manu Nam. Hello, Rainbow. So, Hello, Rainbow. Mi andarki entagano ishtamaina caller show kabatti. So, ee Hello, Rainbow lo mi andarki entagano ishtamaina game toti malli mi munduki ravalanipinchindi ade Padakshari. So, Padakshari anangane mi andarki telusu enni callers ante enni phones vastu untayo, enta mandi callers maatladutu untaro, enni paatlu paadutu untaro. So, naaku adi chaala exciting ga untundi kabatti ivalla kuda Padakshari tote aithe mi munduku vachesanu. సో ఇవాల్టి పదం ఏంటి అంటే కొంచెం ట్రిక్కీయే, బట్ చాలా చాలా ఫన్ వస్తుంది ఈ గేమ్ ఆడడం వల్ల. సో ఇవాల్టి పదాక్షరిలో పదం ఏమిటి అంటే ఏదన్నా పేరు. మీరు పాడబోయే పాటలో ఏదన్నా పేరు రావాలి, అంటే ఆ హీరో పేరు అవ్వచ్చు, హీరోయిన్ పేరు అవ్వచ్చు, ఏదన్నా క్యారెక్టర్ పేరు అవ్వచ్చు, అలా పేర్ల మీద పాట ఉంటుంది కదా. సో అలాంటి పాట పాడాలన్నమాట. ఏదన్నా పోలికలో ఉన్న పేరు అవ్వచ్చు, పేరు రావాలి ఒక పదంగా. సో పేరునే పదంగా పొదిగిన పాటను పాడాలి ఇవాల్టి పదాక్షరిలో. సో మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది ఈ సూపర్ సాంగ్ వినేసిన తర్వాత. ఎస్, ఎలాంటి పాటలు మీరు పాడాలో మీకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియా వచ్చి మీకు సాంగ్స్ గుర్తొస్తే మీరు నాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 00 0402 3234 821 and 0402 970 4715. సో ఇది అస్సలు టఫ్ కాదు, కొంచెం ఆలోచిస్తే బోల్డ్ అని పాటలు ఉన్నాయి మధ్యలో పేరు వచ్చేలాగా. సో ఎస్, దిస్ ఇస్ ద సూపర్ ట్రాక్ ఫర్ యూ. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎస్, మీను సాంగ్ అయితే వినేశారు. ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం, అదే మన కాన్సెప్ట్ ఆఫ్ పదాక్షరి కూడా. ఇవాళ మీరు పాడబోయే పాటలో ఏదన్నా పేరు పదంగా పొదిగి ఉండాలి. సో ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.
1: హలో
0: హలో, నమస్తే అండి, మీ పేరు?
1: నమస్తే అండి, బాగున్నారా? మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
0: సూపర్ అండి, మంగా భాస్కర్ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండంగా ఉన్నామండి.
0: వెరీ నైస్.
1: అన్ని ఈ గంట మర్చిపోతాం.
0: అవునా?
1: మరి ఫోన్ కనపాలి కదా, కలవాలి కలవాలంటే
0: కరెక్ట్.
1: వేడంతా వెళ్ళిపోయింది బయటకి.
0: వేడంతా వెళ్ళిపోయిందా, బాగా చెప్పారు. ఎస్, మంగా భాస్కర్ గారు పాడేసేయండి.
1: మోగ మనసులో గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా.
0: సూపర్ అండి, చాలా బాగా పాడారు. దాట్స్ అ సూపర్ స్టార్ట్ ఫర్ ద షో ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, మంగా భాస్కర్ గారు. థ్యాంక్ యూ అండి. సో అనదర్ కాలర్ ఇస్ ఆల్సో వెయిటింగ్, మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో అమ్మా. సత్యమ్మా.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను తల్లి.
0: సూపర్ అండి.
2: ఈ పదాచారు ఇచ్చినావు, చిన్ని పాట పూర్తి అయితే నాకు పెట్టు.
0: పాడండి.
2: పాలకడలిపై శేషతల్పమునా.

0: కన్నుల కరుణారస వృష్టి తిలకించిన వేణు పులకించే స్వామి పాలకడలిపై శేష తల్పమున పవలించేవా దేవా ఆదిలక్ష్మిని పాదములొత్తగా ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలరనిను గానము చేయగా పాలకడలిపై శేష తల్పమున పవలించేవా దేవా.
1: సూపర్ అండి, ముగ్గురు పేర్లు వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణయ్య గారు. సో దాట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ రమణయ్య గారు. ఎస్, సో మన ఇవాళ పదాక్షరి ఇన్ హలో రెయిన్బో ఎస్, మీరు పాడబోయే పాటలో ఒక పేరు, ఏదన్నా పేరు పదంగా పొదిగి ఉండాలి. సో ఒక పేరన్నా అవ్వచ్చు, రెండు మూడు పేర్లన్నా అవ్వచ్చు, బట్ ఒక పేరు అయితే ఉండాలి పాటలో. సో మరో కాలర్ కూడా లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఎస్, మాట్లాడేసేద్దాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు?
2: అనిల్ కుమార్.
1: నమస్తే అనిల్ కుమార్ గారు. టాపిక్ విన్నారా?
2: విన్నానండి.

మనసేలాగేసిందో లగ్న ఇప్పుడు రా మామ అంటే మాఘ మాసం వెళ్ళే దాత మంచి రోజు లేదన్నాడే ఆగేదేట్టాగా అందాక

0: ತಾಯೇ ಬಿಟ್ಟಾಗ ಅಂದ ಕಾಯೇಗೆ ಬಿಟ್ಟಾಗ ಕಾಮಮ್ಮ ಸೆಪ್ಪವೇ ರಾಮಮ್ಮ ಸೆಪ್ಪವೇ ರತಮ್ಮ ಸೆಪ್ಪವೇ ಅತ್ತಮ್ಮ ಸೆಪ್ಪವೇ ತಾಯೇ ಬಿಟ್ಟಾಗ ಅಂದ ಕಾಯೇಗೆ ಬಿಟ್ಟಾಗ.
1: సూపర్ అండి అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, సో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత సూపర్ ట్రాక్స్ వినేసి మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. ఈలోపు మీకు కూడా ఏదైనా పాట గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 0030 0402323 4821 అండ్ 0402970 4715. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:17 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. మీరిప్పుడే విన్న పాట శశిరేఖ ఫ్రమ్ మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఇవాళ్టి పదాక్షరిలో పదం ఏంటి అంటే ఒక పదం అని కాదు, ఏదన్నా పేరు పాటలో ఒక పదంగా పొదుగుండాలి అని అయితే నేను చెప్పడం జరిగింది. అండ్ సూపర్ సూపర్ సాంగ్స్ అయితే మన కాలర్స్ పాడుతున్నారు, అండ్ సూపర్ ట్రాక్స్ అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఎస్, మాట్లాడేసేద్దాం. హలో,
1: ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబిల్స్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్కారం అండి, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాండి. మీ కార్యక్రమాలు వినడం ఏంటండి, పోగకపోవడం ఏంటండి?
0: సూపర్ అండి, బాగా చెప్పారు.
1: ఎండలను పారద్రోలు వేసారండి, ఇప్పుడు అయితే మళ్ళీ పేర్లు అంత్యాక్షరులోకి వచ్చారండి. ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వెలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, ఎంత పక్షులకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేలకు కూల్చాడు. అంతేనండి మేడం.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ అవర్ పదాక్షరి టుడే. మీకు కూడా పాటలు గుర్తొస్తున్నట్లయితే బోల్డ్ అని పాటలు ఉన్నాయి, డోంట్ థింక్ ఇట్స్ ట్రికీ. చాలా చాలా పాటలు అయితే ఉన్నాయి. సో నేను మీకోసం ప్లే చేస్తున్నాను కదా, సో గెట్ అన్ ఐడియా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ అండ్ సింగ్ ఇట్, కాల్ ఇస్ ఆన్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హలో రెయిన్బో కార్యక్రమం అయితే అవుతుంది. ఎస్, ఇవాళ హలో రెయిన్బోలో పదాక్షరి ఆడుతున్నాం. పదాక్షరిలో పదాలు ఏంటి అంటే ఏదన్నా పేరు పదంగా పొదిగిన పాటను పాడమనైతే నేను చెప్పాను. బోల్డ్ అని కాలర్స్ అయితే కాల్ చేసేసి సూపర్ ట్రాక్స్ పాడేస్తున్నారు. ఎస్, మీకు పాటలు గుర్తొస్తున్నట్లయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 00403 0402 23 23 4821 and 0402 9 70 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం అండ్ వినేసేద్దాం ఈ పాట పాడబోతున్నారు. హలో హలో
1: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు? ఎస్ వినిపిస్తోందండి, మీ పేరు వినిపిస్తోందండి. హలో
1: హలో వినిపిస్తుందా?
0: ఎస్ వినిపిస్తోందండి. సో సారీ కట్ అయిపోయింది లైన్, మరో కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో, ఓకే, హలో
2: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు ఏఎస్ రాయుడు మేడం.
0: ఏఎస్ రాయుడు గారు, ఎస్, ఏ పాట పాడబోతున్నారు?
2: మేడం సిరివెన్నెల.
0: ఓకే పాడేసేయండి
2: మేడం. ఎవరైనా ఇప్పుడు ఇంట్లో సార్ మంచిగా పాడినారు పాట, అప్రిషియేట్ చేయొచ్చు?
0: అప్రిషియేట్ చేయొచ్చు.
2: రమణయ్య సార్ గారు
0: అవును, చాలా గొప్పగా పాడారు కదా.
2: భక్త ప్రహ్లాద సినిమాల నుంచి ఆయన వయసు దాదాపు 60 ఏళ్ళు దాటినట్లుంది మేడం. అద్భుతమైన అసలు ఆ పాటను సార్ పాడుతుంటే ఆనాటి చిన్న చిన్న చిన్న నాటి విన్నప్పుడు ఎట్లా ఏ తృప్తి పడాలి అలా ఉంది
0: మేడం. చాలా బాగా చెప్పారు
2: సార్. రమణయ్య సార్ గారు సార్, మా పేరు ఏఎస్ రాయని సార్. సార్ మీకు అంత మంచి పాట పాడినందుకు కృతజ్ఞతలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ రమణయ్య గారు. ఎస్, మీరే పాట పాడుతున్నారు.
2: సిరివెన్నెల సిరివెన్నెల సినిమాలో నుంచి విధాత తలుపున మేడం.
0: ఓకే పాడండి.
2: అలా గొప్పగా గొప్పగా పాడలేను కానీ ఒక రకంగా పాడుతాను.
0: అయ్యో పాడండి.
2: విధాత తలుపున

స్థాననాదులకు స్పందనను సగి ఆది కనగనా కనుల కొనలులో ప్రతిబింబించిన విశ్వ

0: విన్యాసం మీద కనుబలలో ప్రతిధ్వనించిన గిరి పంచి జ్ఞానం
1: సూపర్ అండి.
2: అయ్యో
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ అండి. సో మీరు ఆ పాట పాడిన తర్వాత మన శ్రోతలందరూ కూడా అదే పాట వినాలనిపిస్తుందని అదే పాట వేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ద సూపర్ సాంగ్ రైట్ నౌ ఇస్ విధాత తలుపులో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:35 ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరి అనే గేమ్ని ఆడుకుంటూ, సో పదాక్షరి గేమ్లో నెక్స్ట్ పాటను పాడేయడానికి మన కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. అండ్ వారు పాడబోయే పాటను కూడా వినేసేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ సత్య గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాదిపేట నుండి.
0: నరసింహారెడ్డి గారు, ఓకే అండి. సో ఏ పాటను పాడబోతున్నారు?
1: దేవి మౌనమా.
0: ఓకే,
1: శ్రీదేవి మౌనమా
0: పాడేసి.
1: అంతే
0: మేడం, అంతేనా? ఓకే, తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, అది సూపర్ థాట్ యాక్చువల్గా, ఇంకోళ్ళ గురించి కూడా ఆలోచించడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, తప్పకుండా. ఎస్, సో ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అనేది ఇంకొకసారి రిపీట్ చేస్తాను. పదాక్షరి ఆడుకుంటున్నాం. సో పదాక్షరిలో పదం ఏంటి అంటే స్పెసిఫిక్ పదం అని కాదండి, ఇవాళ ఏదన్నా పేరును పాటలో పదంగా పొదిగిన పాటను పాడాలి. ఇప్పుడు నరసింహారావు గారు చెప్పినట్టు దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా అన్నారు. సో శ్రీదేవి అనేది పేరు కాబట్టి అలా పేరు వచ్చే పాటను పాడాలి. మీకు కూడా బోల్డ్ అని పాటలు ఉన్నాయి, మీకు కూడా ఏదో ఒకటి గుర్తొస్తూ ఉండుంటుంది. సో మీకు కాల్ చేసి ఒక్కసారి సరదాగా అలా పార్టిసిపేట్ చేసి పాడాలి అనిపిస్తే మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఇప్పుడు అదొక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. అండ్ ఈ సూపర్ సాంగ్లో ఏ పేరుందో జాగ్రత్తగా వినేసేయండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 7:42 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హెలో రెయిన్బోలో పదాక్షరి ఆడుతూ. సో లెట్స్ టాక్ టు అవర్ లాస్ట్ లక్కీ కాలర్స్. హలో,

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. మీ పేరు
1: వెంకటేష్ అండి.
0: వెంకటేష్ గారు. కొంచెం రేడియో నుంచి దూరంగా రండి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది.
1: చెప్పండి మేడం.
0: ఎస్, టాపిక్ విన్నారా?
1: విన్నాను
0: ఎస్, పాడేసేయండి. అయితే
1: నిహారిక నిహారిక మేడం.
0: నిహారిక నిహారిక సాంగ్. ఓకే, సూపర్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: ఓకే అండి.
0: సో మరో లక్కీ కాలర్ కూడా లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఎస్, మాట్లాడేసేద్దాం. So this will be the last call for today's Hello Rainbow. Hello?
1: నా పేరు సత్య.
0: నేను మీ ఆడ్చే సత్య.
1: ధన్యవాదాలు అమ్మా. కేరమే చూస్తున్నాను.
0: హలో రమేష్ గారు, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు?
0: వెరీ నైస్ అండి. ఎస్, సూపర్
1: ఉన్నారు మీరు కూడా.
0: సూపర్ సూపర్ గా.
1: అయితే పాడుతున్నానమ్మా. రాముని అవతారం రవి కుల సోముని అవతారం, రాముని అవతారం రవి కుల సోముని అవతారం, రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడా రారా కృష్ణయ్యా. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు ఫర్ కాలింగ్. ఎస్, ఇవాళ టీ హలో రెయిన్బో అయితే చాలా చాలా సరదాగా గడిచిపోయింది. ఎలా టైం అయిపోయిందో నాకైతే తెలియలేదు. బోల్డ్ అని పాటలు వినేసాం అండ్ లవ్లీ లవ్లీ కాలర్స్తో మాట్లాడేసాం. ఇన్ని పాటలు ఉన్నాయి ఒక పేరుతో కూడిన పాట అనగానే అలా టక్కును గుర్తురాకపోవచ్చు. బట్ ఎస్, మన షో విన్న తర్వాత ఇప్పుడైతే డెఫినెట్గా అందరూ చాలా చాలా పాటలు అయితే ఎవరన్నా అడిగితే అలా చెప్పేస్తారు కదా. ఎస్, స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వం పెంచిందని, తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు మరింతగా సాంస్కృతికంగా చేరువయ్యాయని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. దేశం నుండి ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతికి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్నీ బ్యాగులు లారీలు హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తర్వాతి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని

గవర్నర్ను కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 8:05 అయితే అయింది. ఎస్, మనము 8 to 9 తెలంగాణలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమాస్, లిటరేచర్ ఇలాంటి బోల్డ్ అని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తెలంగాణ టూరిజంలో కూడా డిఫరెంట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటాం. టు సమ్ అప్, ఎస్, తెలంగాణ వైవిధ్యమైన అద్భుతమైన చరిత్ర గురించి మనం ఈ ప్రోగ్రాంలో, తెలంగాణ ప్రోగ్రాంలో అయితే మాట్లాడుకుంటాం. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం పాలపిట్ట గురించి మాట్లాడుకుందాం. పాలపిట్ట గురించి మన తెలంగాణలో అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే పాలపిట్ట లేదా దీన్ని ఇండియన్ రోలర్ అని కూడా పిలుస్తారట. పాలపిట్ట లేదా ఇండియన్ రోలర్ అనేది ప్రకాశవంతమైన నీలి రెక్కలు కలిగిన పక్షి. ఇది విన్యాసాలకు ప్రసిద్ధి చెందిందట. ఇట్లాంటి ఒక ప్రత్యేకమైన పక్షే మన తెలంగాణ రాష్ట్ర పక్షి. సాంస్కృతికంగా ముఖ్యంగా దసరా పండుగ సమయంలో పాలపిట్టను సాక్షాత్ విష్ణుమూర్తికి పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము. దసరా పండుగప్పుడు పాలపిట్టని దర్శించుకోవాలి అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం అనుకుంటాం. సో ఇట్లాంటి ప్రత్యేకమైన మన రాష్ట్ర పక్షి పాలపిట్ట గురించి, ఎస్, మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఇవాళ తెలంగాణలో మనం మాట్లాడుకుందాం పాలపిట్ట.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 8:16 అయితే అయిపోయింది. ఎస్, ఇవాళ తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం మన రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట గురించి. పాలపిట్టలు సుమారుగా 30 నుంచి 35 సెంటీమీటర్ల పొడవు ఉంటాయట. ఈ పక్షికి గులాబీ గోధుమ రంగు ముఖము, గోధుమ రంగు వీపు మరియు రెక్కలు తోకపై నీలిరంగు ఛాయలుంటాయి. ఇవి తమ నివాస స్థలానికి చుట్టూ ఎగురుతూ ఉంటాయట. తరచుగా బహిరంగ ప్రదేశాల్లో మరియు వ్యవసాయ భూముల్లో ఉండే చెట్ల కొమ్మలపై ఉంటాయి పాలపిట్టలు. సో మన రాష్ట్రపక్షి అయిన పాలపిట్ట గురించి ఎన్నో విశేషాలున్నాయి, మనం వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సూపర్ సూపర్ ట్రాక్స్ అయితే మీకోసం క్యూ అయి ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:33 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాంలో మనం తెలంగాణకి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకుంటాం. దానిలో భాగంగా ఇవాళ పాలపిట్ట గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈవేళ మనం పాలపిట్ట గురించి ఎన్నో విశేషాలు కంప్లీట్గా వాటి అంటే పాలపిట్ట ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు పాలపిట్ట అసలు మనకు ఎంత హెల్ప్ చేస్తుంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. పాలపిట్టలు యూజువల్గా బీటల్స్ మరియు మిడతలు వంటి కీటకాలు తింటాయట. తద్వారా సహజమైన కీటక నివారణ జరిగి ఆ కీటక నివారణ ద్వారా ఒక ఆర్గానిక్ ఫుడ్ రావడానికి పాలపిట్ట మనకి ఎంతో సహాయపడుతుంది. పాలపిట్ట వ్యవసాయ భూముల్లో ఉండి న్యాచురల్గా మనకి పెస్టిసైడ్స్ లేకుండా ఈ క్రిమి కీటకాలు తిని వాటి మీద బతికే ఒక పక్షి. సో ఎంత అద్భుతం కదా, మనకు ఒక ఆర్గానిక్ ఫుడ్ రావడానికి నేచర్ ఎంత అద్భుతమైన సైకిల్ని డిజైన్ చేసి పెట్టింది. సో ఇఫ్ వీ కెన్ రెస్పెక్ట్ ఇట్, వీ కెన్ నో ద బ్యూటీ ఆఫ్ ఇట్ కదా. సో మరిన్ని విశేషాలు, ఎంతో ఇంపార్టెంట్ విశేషాలు డెఫినెట్గా తెలుసుకుందాం సూపర్ ట్రాక్స్ వింటూ. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

అంతేకాక మన మానవాళికి చేసే గొప్ప హెల్ప్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అలాగే డెఫినెట్గా అడ్రస్ చేయాల్సిన ఒక్క పాయింట్ ఏంటి అంటే, నివేదికల ప్రకారం గత దశాబ్ద కాలంలో పాలపిట్టలు 35% క్షీణించాయి. దీనికి కారణం వాటి ఆవాస నష్టం, పురుగుల మందు వాడకం వల్ల వాటి ఆహార సరఫరా తగ్గడం అని నివేదికలు చెప్తున్నాయి. అంతేకాక వాటి పరిరక్షణ రీత్యా పాలపిట్టలను పట్టుకోవడం, ప్రదర్శించడం లేదా ఉంచుకోవడం భారత చట్ట ప్రకారం తీవ్రమైన శిక్షార్హమైన నేరం. కాబట్టి పాలపిట్టల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధించడానికి వీలు లేదు, అది శిక్షార్హమైన నేరం. నేచర్ ఇస్ హియర్ టు కంఫర్ట్ అస్ కదా, సో ఆల్వేస్ లివ్ అండ్ లెట్ లివ్. ఎంత చక్కగా అయితే మనం నేచర్ని చూసుకోగలుగుతామో అంత చక్కగా లివింగ్ సైకిల్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి పాలపిట్టల గురించి తెలుసుకోవడం వల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా. సో దిస్ ఇస్ అబౌట్ తెలంగాణ టుడే. పాలపిట్ట మన రాష్ట్ర పక్షి, సో మన బాధ్యతే కదా దాన్ని సంరక్షించుకోవడం కూడా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:48 అయితే అయిపోయింది. ఎస్, ఇవాళ తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం పాలపిట్టల గురించి. పాలపిట్టల రంగు, రూపు, ప్రత్యేకత.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:02 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే కవర్ చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు

నెక్స్ట్ డే ఎంత ప్రొడక్టివ్గా ఉండాలి, ఎంత ప్లాన్డ్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, టు ప్లాన్ యువర్ హ్యాపీ టుమారో. సో ఒక్క అలవాటు ఎంటైర్ డేను డిస్టర్బ్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుందట. ఏంటి అలవాటు అండ్ అది ఎలా ఎంటైర్ డేని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ నిపుణులు ఏం చెప్తున్నారు దీని గురించి అనే దాని గురించి మాట్లాడుకుందాం. బికాస్ ఎవ్రీ డే షుడ్ బీ అ ప్రొడక్టివ్ అండ్ అ హ్యాపీ డే, కాబట్టి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. మీరు అంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 9:16 ఎగ్జాక్ట్గా ఇప్పుడే. ఎస్, ఇవాళ రిమ్జిమ్ హైదరాబాద్లో ఒక్క చిన్న హ్యాబిట్ విచ్ కెన్ డిస్టర్బ్ ద హోల్ డే. ఏంటి ఆ హ్యాబిట్ అని అయితే ఇందాక చెప్పాను. సో ఆ హ్యాబిట్ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం లేట్ చేయకుండా. పొద్దున్నే లేచిన వెంటనే అలార్మ్ ఫోన్లో పెట్టుకున్నట్లయితుంటే, లేదా నిద్ర లేవగానే ఒక హ్యాబిట్గా ఊరికే అలా ఫోన్ని బ్రౌజ్ చేయడం, లేదా ఫోన్లో ఏదో సోషల్ మీడియాలో నిమగ్నం అయిపోవడం, అలా కొంచెంసేపు బెడ్ మీద ఉండి అప్పుడు నిద్ర లేవడం, ఇది కనుక మీ రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే డెఫినెట్గా స్టాప్ చేసేసేయాలి అంటున్నారు నిపుణులు. అది ఎందుకు అనంటే, ఈ రకమైన హ్యాబిట్ అనేది అన్నెసెసరీగా మీ బాడీకి అండ్ బ్రెయిన్కి ఒక అన్నెసెసరీ స్పైక్డ్ స్టిమ్యులేషన్ని ఇస్తుందిట. అంటే నిద్ర లేచిన వెంటనే బాడీ ఒక స్లో స్నూజీ మోడ్లో ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఆ టైంలో బ్రెయిన్ని సడన్గా స్పైక్ చేసేసేయడం వల్ల, ఈ క్లాష్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ డెఫినెట్గా డే లాంగ్ ఎక్కువగా ఉంటాయట. అంటే చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఇరిటేట్ చేసేసేయడం, లేకపోతే డే లాంగ్ అనుకున్న పనులు ప్లాన్డ్గా మీరు చేసుకోలేకపోవడం, అన్నెసెసరీ ఇరిటేషన్ డే లాంగ్ క్యారీ అవుతుంది అనేది నిపుణులు చెప్పేది. సో ఒక్క చిన్న హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం వల్ల డే మొత్తం ప్రొడక్టివ్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది, అంటే వై నాట్. ఎస్, సో నిద్ర లేచిన తర్వాత కొంచెం గ్యాప్ టైం తీసుకుని హైడ్రేట్ అయ్యి ఆ తర్వాత ఫోన్స్ చెక్ చేసుకోవడం, రాత్రిపూట పడుకునేటప్పుడు ఫోన్లో అలారం పెట్టుకోకుండా ఏదైనా క్లాక్ అలార్మ్స్ యూస్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అంటే డెఫినెట్లీ వీ కెన్ ట్రై ఇట్ అవుట్ కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టెలింగ్ అబౌట్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.